0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైం లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తాం, 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళతీర్థకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా

0: వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమూలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అడిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరిః ఓం. సభాయే నమః.
1: నిన్న కరదూషణాదులను త్రిశిరుడు అనబడేటటువంటి ఆ కరుణి వద్ద ఉన్న సైన్యాధిపతిని రామచంద్రమూర్తి ఒక్కరే 14,000 సైన్యాన్ని తెగటార్చినటువంటి విధానాన్ని, నిరుపమానమైనటువంటి ఆయన పరాక్రమాన్ని, ఆ రాక్షస వధ జరిగిన తరువాత సీతాదేవి చేత కౌగిలింపబడినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క స్వరూపం దగ్గర మనం ఆగి ఉన్నాం. శ్రీరామాయణ ప్రవచనాంతర్భాగంగా గొప్ప గొప్ప తిథులు, చాలా చక్కటి నైమిత్తిక తిథులు రావడం ఒక అదృష్టహేతు. నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేయవలసి ఉంటుంది, సందర్భోచితం కనుక. ఈనాడు అక్షయ తృతీయ, అంటే ఇవాళ చేసేటటువంటి ఏ పుణ్య కార్యమైనా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రవాక్కు. మనకి శాస్త్రమే ప్రమాణం తప్ప ఇంకొకటి ప్రమాణం కాదు. కాబట్టి ఇవాళ ఏమైపోయిందంటే విచిత్రం, అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవడం ప్రధానమన్న స్థితి వచ్చేసింది. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ బంగారం కొనుక్కుంటే పుణ్యం ఎలా అవుతుంది? బంగారం వృద్ధవచ్చేమో, కానీ బంగారంతో పాటు ప్రమాదము హెచ్చవచ్చు, లేదా ఏ ప్రమాదం లేదనుకుంటే ఐశ్వర్యం పెరగచ్చేమో. తప్పించేది పుణ్యానికి కారకం మాత్రమేం కాదుగా, మీరు కొనుక్కుని దాచుకున్నది మీకు పుణ్యహేతువు కాదు. మీరు చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది మిమ్మల్ని రక్షిస్తుంది. ఈశ్వరానుగ్రహం ఏమిటంటే దేశమునందు కాలమునందు నైమిత్తిక తిథిలో మీరు ఒక్కొక్క రోజు చేసినటువంటి పుణ్యం అక్షయమైన ఫలితాన్ని ఇచ్చి మిమ్మల్ని కాపాడుతుంది. వర్షం ఒక్కటే, కానీ ఆ ఒక్క వర్షమే దాహార్తిని తీరుస్తుంది. ఆ ఒక్క వర్షమే ఎండిపోయినటువంటి చెట్టు చిగర్చేటట్టు చేస్తుంది. ఆ ఒక్క వర్షమే విత్తనం మొలకెత్తేటట్టు చేస్తుంది. అలాగే చేసుకున్న పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యమే కాలంలో మనల్ని కాపాడుతుంది. కాలరూపంలో ఈశ్వరుడు ఎప్పుడైనా ఏదైనా ఆపద నుంచి గట్టెక్కించాలి అనేటప్పుడు ఆయన చూసేది ఏమిటంటే ఏదైనా పుణ్యం చేసింది ఉందా. కనకధారాస్తవం వెనుక ఉన్న రహస్యం కూడా అదేగా. ఈవిడ చేసింది ఏముందని నేను ఇవ్వను అని అడిగింది శంకరాచార్యుల వారిని లక్ష్మీదేవి. కాబట్టి ఇవాళ చేసుకున్నది ఏమిటంటే అనుభవం చేత ఆ పుణ్యం తరిగిపోయేది కాదు, అక్షయమవుతుంది. అయితే ఏ పుణ్యం చెయ్యాలి అన్న అనుమానం కూడా లేకుండా మనకి ఇవాళ చెయ్యవలసినటువంటి సత్కర్మని కూడా పెద్దలు చెప్తారు. జలపూరితమైనటువంటి కుంభాన్ని ఎవరికైనా ఇస్తే మంచిది అని. అంటే ఇది వైశాఖ మాసం ప్రారంభం కాబట్టి సహజంగా దాహార్తి ఎక్కువగా ఉండేటటువంటి సమయం. కాబట్టి చక్కగా నీళ్లు పోసి ఓ పూజాయో ఓ కుండో ఎవరికైనా బహూకరించామనుకోండి, వాళ్ళు ఆ నీరు త్రాగి జీవమే నిలబడుతుంది, ప్రాణమే నిలబడుతుంది. లింగపురాణంలో ఒక మాట ఉంది, సంజీవనం సమస్తస్య జగత సలిదాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన. నీటి రూపంలో ఉండి సమస్త భూతముల యొక్క ప్రాణములను నిలబెడతాడు కాబట్టి పరమశివుడికి భవ అని పేరు. కాబట్టి నీరు ప్రాణములను నిలబెడుతుంది. ప్రాణములు నిలబెట్టేటటువంటి నీరు త్రాగవలసినటువంటి అవసరం ఎక్కువగా ఉండేటటువంటి సమయం వైశాఖ మాసం. కాబట్టి ఇటువంటి వైశాఖ మాసంలో నీరు నిండినటువంటి ఒక జలపాత్రని దానం చేసుకోవడం అనేటటువంటిది మంచిది. అది చెయ్యమని ఇవాళ అక్షయ తృతీయ నాడు, అది నిన్ను కాపాడుతుంది ఉత్తరోత్తర. కాబట్టి సరే, ఇప్పుడు జరుగుతున్నది ఏది పక్కన పెట్టండి, మనం పెద్దలు చెప్పినటువంటి అటువంటి మంచి పనుల్ని అమలు చేయడం ప్రారంభం చేస్తే అది మన అభ్యున్నతికి హేతువవుతుంది. నిన్న రామచంద్రమూర్తి 14,000 రాక్షసుల్ని సంహారం చేశారు. నిన్న అంటే నా ఉద్దేశం ఏమిటంటే నిన్న చేసిన ప్రసంగంలో, రామాయణంలో నిన్నను చేశారు అన్నది నా ఉద్దేశం కాదు, మీరు కూడా దాన్ని గ్రహించగలరు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు కరదూషణాదుల

నుంచి సైన్యం వెళ్ళిన వాళ్ళ వెంట విడుతున్నటువంటి వ్యక్తి ఒకతే ఉంది. యుద్ధంలో ఆవిడ ప్రత్యక్షంగా కనపడదు. ఆవిడేమి యుద్ధం చేసేటప్పుడు రాముడి మీద బాణాలు వెయ్యదు, కానీ పగ అంతా ఆవిడిదే. ఆవిడే ఈ యుద్ధానికి అంతటికీ కారకురాలు. ఆవిడే శూర్పణఖ. ఆవిడ కోరిక ఏమిటంటే రాముడు మరణించాలి, లక్ష్మణుడు మరణించాలి, సీతమ్మ మరణించాలి. ఎందుకు మరణించాలి? మీరు కొంచెం జాగ్రత్తగా రామాయణాన్ని గమనిస్తే ఇప్పుడు సీతమ్మ తల్లి వైపుకి ఆపద పెడుతుంది. తర్వాత ఎందుకు వెళ్ళాలి అంటే అసలు ఆవిడ వ్యామోహం రాముడి మీద. రాముడి అందం సీతమ్మ తల్లికి మొదటి అనర్థం తీసుకొచ్చింది. రాముడి అందాన్ని చూసి ఆకర్షితురాలైనటువంటి శూర్పణఖ రాముడి పక్కన ఉన్నటువంటి భార్యాస్థానం ఖాళీ అయితే ఆ స్థానంలోకి తను వెళ్ళొచ్చు అనుకుంది. అందుకుని కదా చంపబోయింది. అంతక మించి అవగాహన ఆవిడికి ఏం లేదు, అందుకే రాక్షసి. ఇప్పుడు తన కోరిక తీరలేదు కాబట్టి ఆ కోరిక తీరకపోయినటువంటి స్థితి పగగా మారింది. ఈ పగగా మారకుండా దాన్ని అవతల వారిలో ఉన్నటువంటి ధార్మిక ప్రవృత్తిని అభినందించగలిగినటువంటి మనస్తత్వాన్ని ఆవిడ తనలో తాను వృద్ధి చేసుకోలేకపోయింది. మీకు ఎక్కడైనా రాక్షసత్వం ఉంది అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎందుకుంటుంది రాక్షసత్వం అంటే దానికి విరుగుణ్ణి అయినా పోషించుకోలేదు. రోగం ఉంది అంటే కారణం ఏమిటి? రోగం పోయేటటువంటి పరిస్థితిని ఆయన ఏర్పాటు చేసుకోలేదు, కాబట్టి రోగం పెరుగుతుంటుంది. అలాగే ఆవిడ ఎన్నడూ ప్రయత్నం చేయదు. మీరు ఎప్పుడూ శ్రీరామాయణాన్ని జరిగిపోయిన కథలో శూర్పణఖ అని ఆలోచన చేస్తే శ్రీరామాయణం మీకు ఒక ప్రయోజనం ఇవ్వడం సాధ్యం కాదు. అలా అనుకున్ననాడు రావణవధ ఒక్కటే ప్రధానము రామాయణంలో అనుకుంటే అసలు రాముడు నరుడిగా పుట్టి అరణ్యవాసం అంతా చేసి ఈ వ్యక్తుల అందరితోటి ఆయన సమన్వయం అవ్వవలసినటువంటి అవసరం లేదు. ఇవన్నీ జరగడం వల్ల, ఇవన్నీ చదవడం వల్ల మనమేం చెయ్యాలి అన్నది ఆలోచన చేసి ఎక్కడ దోషం ఉందో ఆ దోషాన్ని తొలగించుకునే ప్రయత్నం మీరు చేస్తేనే మీకు రామాయణం ఉపయోగపడుతుంది. లేకపోతే రామాయణం ఒక జరిగిపోయిన కథ, శూర్పణఖ చెడ్డది అని మనం అన్నాం అనుకోండి, ఇప్పుడు కొత్తగా మనం అనక్కర్లేదు ఆ మాట. చాలామంది అన్నారు ఆ మాట, నిన్న వాల్మీకి మహర్షియే చెప్పారు కదా, ఇంకా కొత్తగా మనం అండం ఎందుకు? కోరిక తీరకపోతే పగగా మారేటటువంటి స్థితి ఎక్కడ ఉంటుందో దాన్ని మీరు సాక్షి మాత్రంగా గమనించవలసి ఉంటుంది. ఈ కోపం తమాషా చూసావా ఎలా వచ్చిందో? ఈ కోపం వచ్చిన కారణం చేత నాలో ఆలోచన సరళి ఎలా మారిపోతుందో చూసావా? నాలో పగ ఎలా పెరుగుతుందో చూసావా? కాబట్టి ఇప్పుడు నేను అవతల వారిని ప్రేమించడానికి ధార్మికమైన గుణం ఏదైనా ఉందా? ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా లేకపోయినా రాముని గుణములను శ్లాఘించి రాముని తప్పేమిటయా అని అడిగిన వాడు ఉన్నాడు రాక్షసుడు మారీచు. మరి మారీచుడు కూడా ఒకప్పుడు దోషం చేసిన వాడే. రెండు పర్యాయాలు రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు, కానీ మారాడు మారీచుడు. ఎన్ని మాటలు రామచంద్రమూర్తి రాక్షస సంహారం చేస్తే అన్ని మాటలు పగ పెరగడమే తప్ప అసలు తన మన ప్రవృత్తిని మార్చుకునేటటువంటి ప్రయత్నం ఎన్నడూ చెయ్యనిది శూర్పణఖ. కాబట్టి ఆ పగ నేయి పోసిన కొద్దీ అగ్నిహోత్రం ఎలా పెరుగుతుందో అలా రామచంద్రమూర్తి ఎంతమందిని తెగటారిస్తే ఆవిడ ఎందు పగ అంత పెరుగుతోంది. కానీ ఇది అవతార ప్రయోజనానికి మాత్రం అవసరమే. ఇప్పుడు ఆవిడ తీసుకొస్తోంది శలభాలన్నింటినీ. ఇప్పుడు రాముడే వెళ్ళి ఎవరినో చంపవలసిన అవసరం లేకుండా అందరినీ ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి రాముడి మీదకి ప్రవేశపెడుతోంది. ఇప్పుడు రాముడు వాళ్ళందరినీ చంపడానికి అవకాశం వస్తోంది. అవతార ప్రయోజనం రీత్యా చూసినప్పుడు మాత్రం శూర్పణఖ ఉపకారం చేసిందనే చెప్పవలసి ఉంటుంది. కానీ అలా చూసి అభినందించినప్పుడు మనం ఏం మార్పు చేసుకోవాలి అన్నది మాత్రం మనకి ద్యోతకం కాదు. కాబట్టి మొదటి కోణాన్ని స్వీకరించడమే మన అభ్యున్నతికి హేతు అవుతుంది. ఇప్పుడు ఆవిడ 14,000 మంది రాక్షసుల్ని రాముడు సంహరించినటువంటి విధి విధానానికి ఆశ్చర్యపోయింది. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది రాక్షసుల్ని పడగొట్టడమా? అక్కడతో ఆవిడ బుద్ధి ఏం మారలేదు. ఆవిడ వెంటనే ఇప్పుడు కరదూషణాదులు మరణించారు కాబట్టి తిన్నగా వెళ్ళి లంకలో ఉన్నటువంటి రావణుని యొక్క సభలో రావణాసురుడి ముందు పడింది. అయితే మీతో నిన్నటి రోజున నేను మనవి చేసి ఉన్నాను, వాక్కుకి వైభవం ఉంది,
దాన్ని మీరు ఎలా

కావాలంటే అలా వాడుకోవచ్చు. ఆ వాక్కుతో అభ్యున్నతిని పొందచ్చు, ఆ వాక్కుతోటే పతనమైపోవచ్చు కూడా. ఎక్కడ ఎలా మాట్లాడాలో తన ప్రయోజనాన్ని సిద్ధింప చేసుకోవడానికి అలా మాట్లాడుతుంటుంది. ఇప్పుడు రావణుని యొక్క దృష్టి బాగా తన వైపుకి ప్రసరించడం కోసం రావణునికి పెద్ద ప్రమాదం వస్తోంది అని మాట్లాడడం ప్రారంభం చేసింది. అప్పుడు కదా రావణుడు దృష్టి పెడతాడు, నాకు ప్రమాదం వచ్చింది, నేను ఇలా చేశాను, నేను ఏదో వెళ్ళాను, చంపారన్నారు అనుకోండి, ఆయన ఇంకొకళ్ళ గురించి ఆలోచించే అంత గొప్ప స్వభావం ఉన్నవాడేం ఆయన కాడు, కాబట్టి ఊరుకోవచ్చు. ఇప్పుడు తన పగ తీరాలంటే రావణుని యొక్క దృష్టి అటువైపుకి తిప్పాలి. అటు తిప్పడానికి అనుకూలమైనటువంటి మాట ప్రారంభం చేసింది. వెళ్ళి అక్కడ పడ్డప్పుడు ఆ రావణుడు ఎలా ఉన్నాడు అన్నదాన్ని మహర్షి వర్ణన చేస్తారు. సాదర్శ విమానాగ్రే రావణం దీప్త తేజసం ఉపోపవిష్టం సచివైహి మరుద్భిరివవాసవం. పుష్పక విమానంలో ఆ దేవతల మధ్యలో కూర్చున్నటువంటి ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశిస్తూ ఆయన కూర్చునున్నాడు. అది ఆ విమానంలో ఆయన కూర్చున్నటువంటి స్థితి. అంటే వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే రావణాసురుని యందు ఒక దీప్తి ఉంటే, ఒక తేజస్సు ఉంటే ఆయన దాన్నేమి సమర్థించకుండా దాన్ని పక్కన పెట్టేసి ఆయన ఏం మాట్లాడరు. తపస్సు చేసి సంపాదించినటువంటి తేజస్సు ఏది ఉందో ఆ తేజస్సు గురించి మాట్లాడతారు, అధర్మం ఏది ఉందో అధర్మం మాట్లాడతారు. మీరు ఇంత గొప్ప తేజస్సు దేనివల్ల హరించుకుపోతుందో మీరు చూసుకోవలసి ఉంటుంది. అది మీరు గమనించినప్పుడు అది మీలో పెరగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకునేటటువంటి అవకాశం మనకి కలుగుతుంది. కాబట్టి ఉపోపవిష్టం సచివైహి మరుద్భిర్వవాసవం ఆసీనం సూర్య సంకాశే కాంచనే వరమాసనే రుక్మవేది గతం ప్రాజ్యం జలంతమివ పావకం. ఆయన కూర్చున్నటువంటి బంగారు సింహాసనం సూర్యకాంతి ఎలా ఉంటుందో అలా ఉంది. బంగారు ఇటుకలతో చేయబడినటువంటి హోమవేది యందు ప్రజ్వరిల్లినటువంటి అగ్నిహోత్రము యొక్క దీప్తి ఎలా ఉంటుందో ఆయనలోంచి వస్తున్నటువంటి కాంతి అలా ఉంది. దేవగంధర్వ భూతానాం ఋషీణాంచ మహాత్మనాం అజేయం సమరే శూరం వ్యాప్తానన వివాంతకం. ఆయన దేవతల యందు, గంధర్వుల యందు, సమస్త భూతముల యందు, ఋషుల యందు, మహాత్ముల యందు వైరము కలిగి ఉండి వారందరినీ కూడా ఓడించి వారి చేత అజేయుడైన వాడు. బ్రహ్మగారి యొక్క వరం ఉంది కాబట్టి వాళ్ళెవ్వరూ ఇన్ని సంహరించలేరు. అజేయం సమరే శూరం, ఏ యుద్ధమునందు వారి చేత ఓడింపబడనటువంటి పరాక్రమం ఉన్నవాడు. వ్యాప్తాన వివాంతకం, ఆయన వ్యాప్తానన వివాంతకం, నోరు తెరిచినటువంటి మృత్యుదేవత ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. తేజస్సు ఎంత గొప్పదైనా కావచ్చు, కానీ ఆ తేజస్సు ఎందుకు పనికొచ్చిందంటే ఒక మృత్యుదేవత యొక్క తేజస్సు ఎలా ఉంటుందో. నోరు తెరిచినటువంటి మృత్యుదేవత ఏం చేస్తుంది? కబళించేస్తుంది, తినేస్తుంది. ఈయన పరిస్థితి కూడా ఏమిటంటే ఎవరు కనపడితే వాళ్ళని తినేస్తాడు. అంటే తన తపస్సు దేనికి వినియోగిస్తున్నవాడు అంటే ఇతరులను ఖేద పెట్టడానికి, తను అనుభవించాలనుకున్న దాన్ని అనుభవించడానికి తప్ప అది ఒక ధార్మిక మార్గంలో ఉపయోగపడేటటువంటి తపస్సు కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టిలో కానీ ఎవరైనా నేను దీన్ని అనుభవించాలి అన్న కోరిక ఆయనకి పుట్టిందనుకోండి, అది ఏ వస్తువు పట్లయినా సరే, అది అన్నగారు అవ్వచ్చు కుబేరుడు, ఆయనేం ఊరుకోడు, ఓడించి తెచ్చుకుంటాడు. అది పరకాంత కావచ్చు, ఆయనేం ఊరుకోడు. కాబట్టి ఆయన తేజస్సు, ఆయన తపస్సు దేని దేనికి పనికొచ్చాయి అన్నది మీరు చూడవలసి ఉంటుంది. మీరు శ్రీరామాయణంలో అనసూయమ్మని చూశారు, అనసూయమ్మ తపస్సు చేసింది, ఆవిడ తపస్సు దేనికి పనికొచ్చింది? అంటే క్షామం వచ్చినప్పుడు గంగని ప్రవహింపచేసి చెట్లు చిగర్చేటట్టు చేసి కొన్ని వేల మందికి భోజనం పెట్టి బతికించడానికి ఆవిడ తపస్సు పనికొచ్చింది. ఒక పతివ్రత యొక్క భర్త మరణిస్తే ఆ భర్తని మళ్ళీ ప్రాణం పొయ్యడానికి, ఆయన్ని పునరుజ్జీవితుణ్ణి చేయడానికి ఆవిడ తపస్సు పనికొచ్చింది. రావణుడి తపస్సు దేనికి పనికొస్తుంది? తను కోరుకున్న వస్తువుని తాను అనుభవించడానికి పనికొస్తుంది. ఇదే రాక్షసత్వం అంటే. ఇంక ఇంతకన్నా వేరే ఏముండదు. మీరు పుణ్యం చేశారా, ధార్మికంగా ఉండడం అంటే మీరు ఏదో ఆ పూజ చేశారా, ఇది

పెద్ద లెక్కలోకి వచ్చేటటువంటి విషయం కాదు. మీకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి విభూతిని పుణ్యఫలితంగా మీరు పొందినటువంటి అనుగ్రహం ఏ రూపంలో మీ యందు ప్రసరించిందో దాన్ని మీరు సమాజపరం చేస్తారా? మీరు సమాజ అభ్యున్నతి కొరకు విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చేసి విశ్వము యొక్క అభ్యున్నతి కొరకు ఈశ్వరుడు మీకు ఇచ్చినటువంటి విభూతిని మీరు ఉపయోగించగలరా? సనాతన ధర్మంలో ఒక్కటే సిద్ధాంతం, మీకు ఏది కలిగినా అది కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, పుణ్యం కానివ్వండి, పాపం కానివ్వండి, లేకపోతే ఇవాళ కలిగినటువంటి సంతోషం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, వీటికి కారణం మీరు చేసుకున్న కర్మయే. ఆ కర్మలో అంతర్భాగమే తపస్సైనా యజ్ఞమైనా యాగమైనా. చేసింది యజ్ఞం, చేసింది యాగం, చేసింది తపస్సు, దానివల్ల వచ్చింది కొంత ఫలితం. కానీ ఆ ఫలితాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు దాన్ని బట్టి నువ్వు రాక్షసుడివా మనిషివా నిర్ణయించవలసి ఉంటుంది. నువ్వు లోకానికి పనికొచ్చేవాడివా పనికిరానివాడివా అన్నది ఈశ్వరుడు అక్కడ నిర్ణయం చేస్తాడు, ఇవ్వడం ఇస్తాడు. ఉపయోగించుకోవడం అన్న దాన్ని బట్టి ఈశ్వరుడు మీ అభ్యున్నతిని నిర్ణయం చేస్తాడు. ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేస్తే ఇక ఈ వస్తువు ఉండడం ప్రమాదం అనుకున్నప్పుడు ఈశ్వరుడు దాన్ని తీసేస్తాడు. ఎలా తీసేస్తాడు అంటే దేనిలోంచి ఆ విభూతి ప్రసరిస్తోందో అసలు ఆ మూలమే పడిపోతుంది. చిట్ట చివర సుందరకాండలో తదేవ ఫలమన్వేతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయ అంటూ, ఇది ఉంటే తప్ప అనుభవించడం కుదరదు, దీంతోనే అనుభవించాలి, ఏదైనా చేసినా దీంతోటే అనుభవించినా దీంతోటే. కాబట్టి దీన్నే తీసేస్తాడు ఈశ్వరుడు. ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే జాగ్రత్త ఎక్కడ వహించవలసి ఉంటుంది అంటే, నేను పుణ్యకార్యాచరణ చేస్తున్నాను, నేను సంపాదించాను, కాబట్టి నేను ఎలాగైనా అనుభవిస్తాను, నన్ను కాదనేవాడెవడన్నది కాదు, దీన్ని చూసేవాడు వాడొకడు ఉన్నాడు అన్న నిశ్చయాత్మకమైన బుద్ధి మీ ఎందు ఉండాలి. రాముడైతే దీనికి భిన్నంగా ఉంటాడు. ఎవరు చూసొచ్చారు తెల్లవారుజామున లేచి స్నానం చేయకపోతే హేమంత ఋతువులో? కానీ ఎవరు చూసొచ్చారని రాముడు చోట్లో ఈశ్వరుడు ఎప్పుడూ చూస్తున్నాడని ఆయన నమ్ముతాడు. ఆయన నమ్మాడు కాబట్టి ఆయన నడవడి అలా ఉంటుంది. అందుకని ఆయన ధర్మాత్ముడు కాగలిగాడు. ఆ ధర్మం ఆయన్ని రక్షించింది. అది విడిచిపెడతాడు, తను తెలుసుకున్న శాస్త్రాన్ని, తను తనకి ప్రకాశించిన విభూతిని, తాను ఎలా ఉందామనుకుంటున్నాడో దానికి అనుగుణంగా సమర్థించుకునే రీతిలోకి మారుస్తాడు. ఇది చాలా ప్రమాదకరమైన ప్రజ్ఞ, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పోతన గారి మాటల్లో చెప్పాలంటే జ్ఞాన కలునిలోని శారదయువులే. అంటే ఋషి హృదయము అని ఒకటి ఉంటుంది. ఋషి ఒక విషయాన్ని ఈ ప్రయోజనం కోసం చెప్తున్నాను అనుకునే చెప్తారాయన, కానీ తనకి ప్రజ్ఞ ఉంది కదా అని, ఒక శ్లోకాన్ని ఎలాగైనా అన్వయం చేయగలిగిన శక్తి తనకుంది కదా అని మీరు అన్వయం చేయడం కానీ, లేదా మీరు ఒక తప్పు చేసి ఆ తప్పుని సమర్థించుకోవడానికి శాస్త్రవాక్కుని మీకున్నటువంటి పాండిత్యాన్ని ఆ సాధనంగా తీసుకుని మీరు సమర్థించుకునే ప్రయత్నం చెయ్యడం కానీ ప్రమాదహేతువే. అప్పటికి బాగున్నట్టు ఉంటుందేమో, కానీ అది మాత్రం మీకు అభ్యున్నతి హేతువు కాదు. రావణుడి జీవితం అంతా అంతే. ఆయన చదువుకోలేదని మీరు అనుకోకూడదు. ఆయన చదువుకున్నవాడే, ఆయన తపస్సు చేసినవాడే, కానీ ఆయన చదువుకున్న శాస్త్రం ఆయనకి ఎందుకు పనికి వస్తుందంటే, తను చేసిన తప్పుని శాస్త్రం సమర్థిస్తోందన్నట్లుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదే ఆయన కొంప ముంచేసింది ఆఖరికి. రాముడైతే అలా కాదు, శాస్త్రం ఏం చెప్పిందో అది నేను చెప్తున్నానని చెప్తాడు అంతే. శాస్త్రానికి రాముడు కట్టుబడతాడు, వేదానికి రాముడు కట్టుబడతాడు. వేదాన్ని తనకు అనుగుణంగా, శాస్త్రాన్ని తనకనుగుణంగా మార్చి మాట్లాడి తన ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకునే ప్రయత్నం రావణుడు చేస్తాడు. వేదం ఏం చేయగలదమని అన్న తృణీకార భావం అసలు ఆ ప్రవర్తనలో ఉంది. ఏం చెయ్యగలదో రాముడి రూపంలో వచ్చి చేసి చూపించింది. ఎందుకు చేసి చూపించింది అని అనవలసి ఉంటుందంటే, వేదము ఒకటి, ఈశ్వరుడు ఒకటి కాదు. మీరు ఎప్పుడు ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వేదము వేరండి, ఈశ్వరుడు వేరండి అని మీరు అనకూడదు. ఎందుకంటే ఈశ్వరుని యొక్క ఊపిరియే వేదం. ఈశ్వరుని యొక్క ఊపిరి వేదము అని నేను అన్నప్పుడు నేను ముందా, నా ఊపిరి ముందా? భవతి అని సంస్కృతంలో ఒక మాట, అంటే ఉన్నాడు, ఉన్నాడు అన్నమాట ఎప్పుడు వాడతారు? ఆయన ఊపిరి తీస్తే. నేను మొట్టమొదట ఊపిరి ఎప్పుడు తీశానో

అప్పుడు నేను ఉన్నాను, నా యొక్క అస్తిత్వము ప్రకటింపబడింది. నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతే అప్పుడు ఇక లేరు, కోటేశ్వరారు ఆయన శరీరం పోయిందని గుర్తు. ఊపిరిని బట్టి ఉన్నాడు. ఇప్పుడు ఊపిరికి ఆయనకి ఏమైనా భేదం ఉందా? ఊపిరే ఆయన, ఆయనే ఊపిరి. ఆయన భవతి అనబడాలి అంటే ఆయన ఊపిరే హేతు అయి ఉంటుంది. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే. అయినప్పుడు ఈశ్వరుడు, ఈశ్వరుని యొక్క ఊపిరి ఎలా తేడా అవుతుంది? కాదు. వేదము అంటే వేదాన్ని నమ్మడము అంటే ఈశ్వరుణ్ణి నమ్మడమే, వేదాన్ని గౌరవించడము అంటే ఈశ్వరుణ్ణి గౌరవించడమే. శంకర భగవత్పాదులకి వేదం అంటే అంత గౌరవము అంటే వేదాన్ని గౌరవించినప్పుడు ఒకటి, ఈశ్వరుణ్ణి గౌరవించినప్పుడు ఒకటి అని మీరు అర్థం చేసుకోకూడదు. వేదమే ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు వేదాన్ని మీరు దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తే, మీకు అనుకూలంగా మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తే, వేదం చెప్పిన విషయాన్ని మీరు చేస్తున్న పనులను సమర్థించడానికి మీ పాండిత్యాన్ని వాడితే, ఈశ్వరుడి పట్ల దోషం కిందే అది లెక్కలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీ శత్రుత్వం ఎవరితో వెళ్ళి పడుతుంది? ఈశ్వరుడితోటే పడుతుంది. అందుకే శాస్త్ర ప్రమాణమునకు వేద ప్రమాణమునకు కట్టుబడి ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి యందు వేదో నిత్యమధీయతాం తదుజితం కర్మస్వనుష్ఠీయతాం అంటూ దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు. దుస్తర్కము చేయవద్దు. నీకున్న వాక్కు ఏదుందో దాని శృతి ప్రమాణమును నిలబెట్టడానికి ఉపయోగించంతే తప్ప నీ పాండిత్యం, నీ తెలివితేటలు వక్రంగా వాడవద్దు. వక్రంగా అంటే నీ హృదయానికి అనుగుణంగా వేదాన్ని చెప్పద్దు. వేదం యొక్క హృదయానికి అనుగుణంగా వేదాన్ని చెప్పు, అనుష్ఠించు. ఇక్కడే తేడా వస్తుంది ఆయనకి. కాబట్టి ఇప్పుడు దేవగంధర్వభూతానాం ఋషీణాంచ మహాత్మనాం అజేయం సమరే శూరం వ్యాప్తానన వివాంతకం. ఈయన స్నిగ్ధ వైడూర్య సంకాశం తప్త కాంచన కుండలం సుభుజం శుక్లదశనం మహాస్యం పర్వతోపమం. మహర్షి ఆయన యొక్క భౌతికమైన ఆకృతి వైభవాన్ని వర్ణన చేస్తున్నారు. స్నిగ్ధ వైడూర్య సంకాశం, వైడూర్య మాణిక్యం ఎలా ఉంటుందో అటువంటి నల్లటి కాంతి కలిగిన వాడు. తప్త కాంచన కుండలం, చెవులకు పెట్టుకున్నటువంటి కుండలములు బాగా కాల్చినటువంటి బంగారముతో చేయబడినవి ధరించి ఉన్నాడు. సుభుజం, మంచి గుండ్రంగా ఉన్నటువంటి భుజములు కలిగిన వాడు. శుక్లదశనం, తెల్లని పళ్ళున్నవాడు. మహాస్యం, పెద్ద ముఖమున్నవాడు. పర్వతోపమం, ఒక పర్వతం వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందో అంత గంభీరమైన ఆకృతి కలిగినటువంటి వాడు. విష్ణు చక్ర నిపాతైశ్చ శతసో దేవసంయుగే అన్యై శస్త్ర ప్రహారైశ్చ మహాయుద్ధేషు తాడితం. ఆయన శరీరం మీద, ఆ భుజముల మీద, చేతుల మీద విష్ణు చక్రము చేత కొట్టబడినటువంటి దెబ్బలున్నాయి. ఇది బాహ్యంలో ఆయన అంత గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. విష్ణు చక్రం ఆయన ఏం చేయగలిగింది అంటే, ఓసారి ఆయనకు వచ్చి తగిలితే ఓ గాయమైంది తప్ప విష్ణు చక్రం ఆయన్ని పరిమార్చలేకపోయింది, చంపలేకపోయింది. అంతవరకు బాగానే ఉంటుంది, గొప్పతనంగా చెప్పడానికి బాగుంటుంది. కానీ విష్ణువు స్థితి కాదు. ఆయన ఎప్పుడూ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయనతో యుద్ధం వచ్చి ఆయన చేతిలోంచి చక్రాన్ని నీ మీద ప్రయోగించవలసి వచ్చిందంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అయి ఉండాలి? ఇది ఋషి హృదయం, ఇది చూడమని. తప్ప విష్ణు చక్రం పెట్టి కొడితే విష్ణు చక్రం దెబ్బలున్నాయండి, అంత పరాక్రమవంతుడండి అని మిమ్మల్ని చెప్పమని కాదు ఆయన ఉద్దేశ్యం. ఎప్పుడూ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి విష్ణువు చక్రం పెట్టి కొట్టవలసి వచ్చింది అంటే వీడు ఎంత అధర్మంలో ఉండేటటువంటి వాడు అన్నది మీరు అర్థం చేసుకోవాలి. పోను ఒక్క విష్ణువా, సమస్త దేవతల యొక్క ఆయుధముల దెబ్బలు ఆయన ఒంటి మీద ఉన్నాయి, అయినా చావలేదు. అంటే అంత పెద్ద తపస్సు చేశాడు. 10,000 సంవత్సరములు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. కాల్సన దేనికది? 10 తలకాయలు కోసుకున్నాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నీ పాదముల యందు చిక్కు చెదరని భక్తి ప్రపత్తులు కావాలని ఒక్క మాట అని ఉండి ఉంటే రావణుడు ఏ స్థితిని పొంది ఉండేవాడు? కానీ అలా అనలేకపోయాడు. ఈ దెబ్బలన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ తపస్సు వలన నేను అజేయుడననేటటువంటి అహంకారంలోంచి పుట్టుకొచ్చాయి.
కాబట్టి ఇప్పుడు ఆయన తపస్సు, ఆయన తేజస్సు ధర్మాన్ని రక్షించడానికి పనికొచ్చింది.

ఉంది కాదు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు, ఆహతాంగం సమస్తైశ్చ దేవ ప్రహరణైస్తథా అక్షోభ్యానాం సముద్రాణం క్షోభణం క్షిప్రకారిణం. ఎప్పుడూ కూడా దేవతలతో యుద్ధం చేస్తూ సముద్రములను కూడా క్షోభింపచేస్తూ ఆయన ఉంటాడు. క్షేత్తారం పర్వతేంద్రాణం సురాణంచ ప్రమర్దనం. పెద్ద పెద్ద పర్వతాల్ని కూడా గాలిలోకి బంతులు విసిరినట్టు విసరగలడు. అంటే అంతటి భుజ పరాక్రమము, అంతటి బలమున్నవాడు. సురాణంచ ప్రమర్దనం. ఎప్పుడూ కూడా దేవతల్ని ఇబ్బంది పెట్టి దేవతల్ని మర్దిస్తూ ఉంటాడు. ఉచ్చేత్తారంచ ధర్మాణం. ధర్మము ఎక్కడుందో అక్కడ దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తాడు. ధర్మమునకు హాని కల్పిస్తాడు. పరదారాభిమర్శనం. ఇతరుల యొక్క భార్యలను తన భార్యగా చేసుకుని అనుభవించాలనేటటువంటి మిక్కుటమైన కోరిక కలిగిన వాడు. ఇంతకన్నా దారుణమైనటువంటి లక్షణం ఇంకొకటి ఉండక్కర్లేదు. కాబట్టి ఇటువంటి వాడు. ఈయన దేవతల్ని ఎంతగా మర్దించాడంటే ఉత్తరాఖండలో రావణాసురుడి గురించి ఒక విషయం చెప్తుంటారు. ఆయన ఒకప్పుడు మరుత్తనబడేటటువంటి రాజు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. వెళితే అక్కడే ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు మొదలైనటువంటి దేవతలు ఉన్నారు. రావణాసురుణ్ణి చూడగానే అక్కడ ఉంటే ఎక్కడ మర్దిస్తాడో అన్న భయం చేత వాళ్ళు జంతువులను ఆశ్రయించి వాటిలో గడిపారు. ఇంద్రుడు ఒక నెమలిలోకి ప్రవేశించాడు. వరుణుడు ఒక హంసలోకి వెళ్ళిపోయాడు. కుబేరుడు ఒక తొండలోకి వెళ్ళిపోయాడు. యముడు ఒక కాకిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చాడు, ఆ మరుతుతో యుద్ధం చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ గొడవ అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు నలుగురు బయటకు వచ్చారు. సమయానికి రావణుడి కంట పడకుండా మీ శరీరంలో మేము దాక్కునే అవకాశం ఇచ్చారు కాబట్టి మీకు వరాలు ఇస్తున్నామని అప్పుడు ఈ నాలుగు ప్రాణులకు వాళ్ళు వరాలు ఇచ్చారు. ఇంద్రుడు నెమలికి అప్పుడే ఇచ్చాడు వరం. నాకు ఉన్న 1000 కన్నులు నీ యొక్క పింఛంలో నెమలి కన్ను అని కన్నులుగా కనపడతాయి. అందంగా పింఛం అలా ఉంటుంది. వరుణుడు హంసకి వరం ఇచ్చాడు. వరుణుడు జలాధిదేవత కనుక నీవెప్పుడు నా నీటి మీద తేలుతూ ఉంటావు, చంద్రప్రకాశం ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. కుబేరుడు తొండక వరం ఇచ్చాడు. నీ తల పెద్దదిగా ఉండి ఆహారమును నిల్వ చేసుకోగలిగిన స్థితిని పొంది బంగారు రంగులో ఉంటావని. యముడు కాకికి వరం ఇచ్చాడు. నువ్వు దీర్ఘాయుష్మంతురాలి అవుతావు, ఏ రోగమూ నిన్ను బాధించదు, బలవన్మరణం తప్ప నీ అంతా నువ్వు చచ్చిపోవడం అన్నది ఎక్కడా ఉండదు నీకు.

0: Vishnu FM 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్ మరీనాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమం స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
4: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
2: సెల్ 9100191193.
4: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552.
5: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
5: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
5: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
5: ఫోన్ 7996079666.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరెప్పట్లని ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, గాలివానలు ఎదురైనప్పుడే చెట్టుకు దాని వేర్లు భూమిలోకి మరింత బలంగా చొచ్చుకుపోతాయి. అలానే నీకు సమస్యలు ఎదురైనప్పుడే నీ వ్యక్తిత్వం మరింత దృఢంగా మారుతుంది కదండి. అంటే మనకి చెట్టుకి ఏంటంటే, గాలివానలు ఎదురైనప్పుడే దాని వేర్లు భూమిలోకి మరింత బలంగా చొచ్చుకుపోతాయి. అలానే నీకు సమస్యలు ఎదురైనప్పుడే నీ వ్యక్తిత్వం మరింత దృఢంగా మారుతుంది. ఓకే లిస్నర్స్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలా నేనడమని కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు ఎవరంటే, నల్గొండ జిల్లా చంతంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మస్ వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధుశ్రీ, వాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి పడమటి సంధ్యారాగం చిత్రం నుండి ఈ తూర్పు ఆ పశ్చిమం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నిన్నటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోమేమిదో. మరి కర్త మహర్షి గురించి అయితే తెలుసుకుంటున్నాం కదండి. మరి వైవాహిక జీవితంలో కర్తముడు దేవహూతిని పరీక్ష చేశాడు. మరి ఆయన ఎప్పుడూ కూడా ఉదాసీన వైఖరిలో ప్రవృత్తిలో ఉండేవాడు. ఆమెను స్వీకరించినట్లు కాదు, మరి ఆమె ఎప్పుడూ సేవ చేస్తూ ఉండేది. చివరకు నీరాహారిగా ఉండిపోయింది, కృంగి కృశించిపోయింది. మరి కృశించిన శరీరంతో శక్తి లేక ఉన్నా యావత్ శక్తిని కూడా ఆయన సేవకు ధారపోసింది. మరి అప్పటిదాకా ఆమెను పరీక్షించి ఆమెతో, నీవు తపస్సు లాంటి సేవ చేసావు నాకు, దీనికి నీకు ఫలం కలుగుతుంది, ఏమైనా కోరికలు కోరుకో, నీకు సమస్త భోగాలు లభిస్తాయి, సుఖంగా ఉండు అని చెప్పి భార్యకు ఆశీర్వచనమిచ్చాడు. ఆమె చేసిన సేవాకాలంలో ఆమెకు గాని తనకు గాని ఆహారం గాని నిద్ర గాని లేదు. ఇద్దరూ కూడా కృశించిపోయారు. ఆయన వరప్రసాదం చేత తరువాత అనేక సంపదలు, ఆరోగ్యం, బలం, యవ్వనం ఆమెకు లభించాయి. ఒక దివ్య విమానం, అనేక దివ్య భవనాల్ని సృష్టించాడు కర్తముడు. మరి వాటన్నింటినీ సృష్టించిన తర్వాత ఇవన్నీ కూడా నీకే అన్నాడు ఆమెతో. తనకు అవేవీ కనబడటం లేదు అన్నదావిడ. అంటే ఆమె తపస్సు చేసే కాలంలో భౌతికమైనటువంటి జడ పదార్థ భావాన్ని కోల్పోయింది అని మనం అర్థం చేసుకోవాలి. తన భార్య ఎంతటి తపస్సు చేసిందో ఆయనప్పుడు గ్రహించాడు. ఆమెకు సృష్టే కనబడటం లేదు. ఆమెకు తన చేసిందంతా మాయా ప్రభావం చేత చేసినవేనని అనిపించింది. అప్పుడు ఆయన సమీపంలో

పడుతున్న బిందు సరోవరంలో ఆమెను స్నానం చేసి రమ్మన్నాడు. ఆమె అందులో స్నానం చేసి బయటికి వచ్చేటప్పటికీ అనేక వందల కొద్దీ దాసీ జనం సేవ చెయ్యటం, తనకున్న ఐశ్వర్యమంతా ఆమెకు కనపడింది. ఇద్దరూ కలిసి దేవ విమానం ఎక్కి సమస్త లోకాలు విహరించారు. 100 సంవత్సరాలు అలానే సుఖంగా ఉన్నారు. ఆ తర్వాత శ్రీహరి ఆజ్ఞ ప్రకారం ఆమెకి 9 కుమార్తెలు కలిగారు. తన పూర్వపు షరతు ప్రకారం కర్దముడు సంతానం కలగగాని తనను సన్యసించి వెళ్ళిపోతాను అన్నాడు ఆమెతో. మరి మీరు వెళ్ళిపోతే ఈ కుమార్తెలకు పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు స్వామి అన్నదామి. దాంతో ఆయన అప్పటికి సన్యాస ప్రయత్నం మానుకున్నాడు. మరి ఆ తర్వాత కొంతకాలానికి ఆమె మళ్లీ గర్భం ధరించింది, కొడుకును కంది. ఆ పుట్టినవాడి శ్రీహరి అవతారమైన కపిలుడు. హరివంశంలోని విష్ణువు అంశలోనే పుట్టాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారమే జరిగిందనమాట. ఆ తర్వాత తన 9 కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేశాడు కర్తముడు. మరీచి మహర్షికి కళను, అత్రి మహర్షికి అనసూయను, అంగీరసుడికి శ్రద్ధను, పులస్త్యుడికి హవిర్పువును, పులహుడికి గతిని, క్రతువుకు క్రియను, భృగువుకు ఖ్యాతి అనే కుమార్తెను, వశిష్ఠుడికి అరుంధతిని, అధర్వుడికి శాంతిని ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి భర్తలతో వాళ్లను వాళ్ల వాళ్ల నివాసాలకి పంపించాడు. బిజినెస్ మరి నెక్స్ట్ ఏం జరిగింది అనేది కూడా తెలుసుకుందాం. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఛత్తీస్గఢ్ బలోడా బజార్ నుండి టైలర్ సాయి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శ్రీను వాసంతి లక్ష్మి చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలను అయితే వింటున్నాం కదండి. మరి అలానే కర్త మహర్షి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి అందరికీ కూడా పెళ్ళిళ్ళు చేసేసి భర్తలతో వాళ్లను వాళ్ళ వాళ్ళ నివాసాలకి పంపించాడనమాట. మరి కొంతకాలానికి తను ఇంకా చిరంజీవిగా ఇలానే ఉంటే ఈ సంసారం పునఃపూరణంతో బ్రహ్మ మళ్లీ మళ్లీ ఇలాగే చేయమని చెప్తాడేమో అని అనుమానం కలిగింది. మరి మోక్ష ఇచ్చతో తన ఈ సృష్టిలో ఎక్కడా ఉండకూడదు అనుకున్నాడు. తను అంటే కర్తముడు ప్రజాపతిగా ఉన్నాడు, చాలా తపస్సు చేశాడు, అయినా ముక్తిహేతువైనటువంటి విషయం బ్రహ్మ తనకు చెప్పడు. బ్రహ్మ ప్రవృత్తి మార్గమే చెప్తాడు. ఆయన్ని ప్రార్థించి లాభం లేదు. విష్ణువేమో బ్రహ్మవాక్య పరిపాలన చేయమని తనను అడుగుతాడు. అందుకని విష్ణువే తనకు కొడుకుగా వచ్చాడు కాబట్టి ఆ ఆశతో ఆయన్ని అడిగాడు. ఒకనాడు ఏకాంతంగా కుమారుడై పుట్టిన కపిలుడు దగ్గరకు వెళ్ళి నమస్కరించి, మరి నీవు విష్ణువే కదా, నాకు మోక్షోపదేశం చేయి, బోధ చేయి, నీ పుట్టుకతో నేను రుణవిముక్తుణ్ణయ్యాను అంటాడు. కపిలుడు ఆయనకు సకల తత్వాలు బోధించాడు. మరంతకుముందే కర్తముడు పరమ విరాగిగా ఉండటం చేత తపోమహిమ చాలా ఉన్నవాడు కాబట్టి, ఇంద్రియాలను ఎప్పుడూ నిగ్రహించినవాడు కాబట్టి అతడికి కపిలుడు ఇలా బోధించాడు. సాంఖ్య యోగ మార్గాలు చెప్తున్నాను, నేను చెప్పే ఈ మార్గం మహోత్కృష్టమైంది. ఈ మార్గంలో అయితే నీకెప్పుడూ కూడా విష్ణు దర్శనం, బ్రహ్మ దర్శనం లాంటి బంధన హేతువులు ఏవీ రావు. పరంజ్యోతిగా నన్ను చూస్తావు అని చెప్తాడు. మరి ఎందుచేతనంటే ఎంతకాలం సగుణమైన స్వరూపం దర్శనమిస్తుందో మన తపస్సుకు మనలో ఉండే వృత్తే అలా దర్శనమిస్తుంది. కానీ మనలో లేనిది దర్శనమివ్వదు. సమస్త యోగాలలో ఒక్క రహస్యం ఏంటంటే మనం పొందేటటువంటి దర్శనానికి హేతువు బీజం సంస్కార రూపంలో, కోరికల రూపంలో మన దగ్గర మన లోపలే ఉంటుంది. అదే బయటికి వచ్చి ఒక రూప దర్శనం అంటే ఒక రూపకల్పన చేసుకుని దర్శనమిస్తుంది. తపస్సు మనదే, ఆ కనబడేటటువంటి రూపం కూడా మనలోంచి ఉత్పన్నమైనటువంటిదే. మనం అడిగే కోరికలు మనవే, దాని ఫలం అనుభవించేది మనమే. లోపల పరతత్వం మాత్రం ఏం కాదు, అది దేనికి కూడా హేతువు కాదు, తటస్థంగా ఉండే వస్తువు అది. అలా కపిలుడు నుంచి కర్తముడు బోధ పొందిన తర్వాత అతడికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ ప్రణామం చేశాడు. కొడుకు రూపంలో ఉన్న హరికి తను నమస్కరించాడంటే అక్కడ హరి హరిగానే దర్శనం ఇచ్చాడంటే అది ప్రవృత్తి. ఆయన బోధాంశలో వచ్చాడు కాబట్టి ఇక్కడ ముక్తి మార్గాన్ని చూపించాడు. కాబట్టి ఆ భగవంతుణ్ణి ముక్తి మార్గం కోసమే ఆశ్రయిస్తే ఆయనే గురువుగా వస్తాడు. కోరికలు తీర్చుకోవడానికి ఆశ్రయిస్తే పురాణంలో చెప్పిన రూపంలోనే వస్తాడు, ఆ కోరికలు తీరుస్తాడు. కానీ అదంతా కూడా బంధన హేతువు అవుతుంది, కానీ ముక్తి మార్గం కానేరదు. ముక్తిని కోరితేనే భగవంతుడు గురుస్వరూపుడై వస్తాడని దాని తాత్పర్యం అన్నమాట. ఇక తర్వాత కర్తముడు లోకమంతా కూడా వాసుదేవమయంగా పరంజ్యోతిమయంగా చూశాడు. చివరకు కర్తముడు మోక్షంతో లయం చెందాడు అని అంటారు. అంటే ఆయన ఇతర మనుషుల వలె కాక ఏ లోకంలోనూ ఉండకుండా వెళ్ళిపోయాడనమాట. లిజినెస్, మరింతవరకు మనం కర్తముని గురించి తెలుసుకున్నాం కదండి. మరి రేపటి కార్యక్రమంలో కపిల మహర్షి గురించి తెలుసుకుందాం, ఏమంటారు? ఓకే లిజినెస్. మరి ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, హైదరాబాద్ మిథిలానగర్ ఏరియా నుండి పాలూరి కామేశ్వరరావు గారు, మాలతీ గారు, నాగేశ్వరరావు గారు, జయశ్రీ గారు, నాగేష్ గారు, దుర్గ గారైతే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి ఈరోజు హైదరాబాద్ మిథిలానగర్ ఏరియాలో టీఎస్ఆర్ ఐకాన్ 5 అపార్ట్మెంట్లో శేషిరెడ్డి గారు, వసంత గారు పెళ్లి రోజు. మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు సంతోష్ గారు, మంజు గారు, సత్య గారు, భవాని గారు, మణికంఠ, సింధు, లీలాకృష్ణ, స్వాతి, నాగసాయి గారు, వరలక్ష్మి గారు, అంతేకాకుండా టీఎస్ఆర్ ఐకాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుండి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి శేషిరెడ్డి గారు, వసంత గారికి మరి మీ అందరి తరపు నుండి, రెడీ విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి శేషిరెడ్డి గారు, వసంత గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా

లిస్నెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే మరి ఇప్పటి వరకు మనం కర్ద మహర్షి గురించి, కర్దముని గురించి తెలుసుకున్నాం కదా. మరి రేపటి కార్యక్రమంలో కపిల మహర్షి గురించి తెలుసుకుందాం అని చెప్పాను కదండి. మరి ఈరోజు మాస శివరాత్రి కదా, మరి ప్రతి నెల కూడా మనకి అమావాస్య ముందు వచ్చి త్రయోదశి తిథి నాడు మరి మాస శివరాత్రి జరుపుకుంటూ ఉంటాం. మరి మాస శివరాత్రి కూడా మహాశివరాత్రితో సమానం అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి. మరి మాస శివరాత్రి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. మరి ఓం నమశివాయ, ఇదే పంచాక్షరి మహామంత్రం. ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయంలోనిది. అన్ని కోరికలను నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం. మరి దీని ఉచ్చారణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు. మరి ఈ మంత్రంలో ఓంతో సహా 6 అక్షరాలున్నాయి. ప్రతి మంత్రానికి ముందు ఓం అనేది ఉంటుంది, కాబట్టి దాన్ని వదిలేసి లెక్కిస్తే అక్షరాలే 5 అక్షరాలే అనమాట. అలా అని ఓంకారాన్ని వదలకూడదు. నా మా సి వా యా, మరి మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతుంది. ఓం అనేది మహాబీజాక్షరం. మరి దీని నుంచి మిగిలిన అక్షరాలన్నీ కూడా ఆవిర్భవించాయని చెప్తూ ఉంటారు. మరి ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు అర్థం పరమార్థం రెండు ఉన్నాయి. మరి నా అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తున్న ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అంటారు. నా అంటే భూమి, మా అంటే నీరు, సి అంటే నిప్పు, వా అంటే గాలి, యా అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు నిర్వచనం చెప్పారు. ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రమై మనసులో ప్రశాంతత నెలకొంటుందని పండితులు చెప్తూ ఉంటారు. మరి దీన్ని పదే పదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమో రజో గుణాలు పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది అని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు. మరి ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశివాయ అని 5 అక్షరాలను పలికినప్పుడు పంచభూతాలతో నిండిన శరీరం శుభ్రమవుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది. నా భూమికి సంబంధించిన భాగాలను, మా నీటికి సంబంధించిన భాగాలను, సి అగ్నికి సంబంధించిన భాగాలను, వా గాలికి సంబంధించిన భాగాలను, యా ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి. అంటే మనసు శరీరం పరిశుభ్రంగా లేనంత వరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు. అందువల్లే ఓం నమశివాయ అనే పదాన్ని పదే పదే ఉచ్చరిస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెప్తున్నారు. మరి భగవంతుడి నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరించినా తగినంత ఫలం లభిస్తుంది. మరి శివభక్తుడైన సౌనంద గణేశముని ఒకసారి యమలోకానికి వెళ్ళగా యమధర్మరాజు ఆయన్ను సత్కరించి వచ్చిన కారణం ఏమిటి అని అడుగుతాడు. తాను యమలోకంలో విశేషాలు చూడటానికి వచ్చినట్లు ఆ ముని చెప్తాడు. దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునికి చూపించాడు. వారి పరిస్థితికి జాలిపడిన ఆ మహర్షి, ఓ జనులారా, ఇది ఓం నమశివాయ అనే మంత్రం, దీనిని ఉచ్చరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయని తెలిపారు. మరి ముని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు. దీంతో వారికి నరక విముక్తి లభించి అంతా కూడా కైలాసం చేరుకున్నారట. ఆ మహర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించలేదు, కానీ భక్తితో ఉచ్చరించినంత మాత్రాన్ని వారికి కైలాసం లభించింది. అర్థయుక్తంగా ఉచ్చరిస్తే అధికస్య అధికం ఫలం అన్నట్లు అధికంగా ఫలం లభిస్తుంది. మరి మాస శివరాత్రి ప్రతి నెల వచ్చే మన శివుని పండుగ. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల కృష్ణపక్షం చతుర్దశి నాడు ఆ బోళాశంకరుని ఉద్దేశించి చేసుకునే పూజ. ఈ రోజున ఉపవాసం, ప్రదక్షిణలు ప్రత్యేకంగా విశిష్టంగా ఉంటాయి. చంద్రమా మనసు జాతః అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే చంద్రుడు మన మనస్సుకు కారకుడు. చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కోపం, చికాకు, దుడుకుతనం, జీర్ణశక్తి మందగించడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్య లోపం ఇలాంటివి తలెత్తే సమయం.
అందుకే ఆ చంద్రుణ్ణి తలపైన పెట్టుకున్న వాణిని శరణు వేడుతాం. బోళా శంకరుడు, నాలుగు చుక్కల నీరు పోసి మూడు దళాలున్న బిల్వదళం మనసారా పెడితే సంతోషించి వరాలనిచ్చి వరదుడు. కష్టపడి ఏ పూజ చేయవలసిన పని లేదు. ఏవేవో వస్తువులు సేకరించి పెట్టుకోవలసిన పని లేదు. జీవయాత్ర చాలించిన జీవిని అందరూ వదిలేసినా కూడా నేనున్నాను నీకు తోడు అంటూ శ్మశానంలో సదా నివసిస్తూ ఉండే మార్గ బంధువు. లోకాలంలో ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చి కాపాడిన పరమాత్ముడు. అధికార గర్వంతో దుర్వాస మహర్షిని అవమానించిన దేవేంద్రుడు ఆ మహానుభావుని సేప కారణంగా తన సమస్త సంపదలు సముద్రంపాలు అవ్వడం చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత తిరిగి వాటిని పొందడం కొరకు దానవుల సహకారంతో మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకుని తాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మదించినప్పుడు ముందుగా లోకాలన్నింటినీ కూడా భస్మం చేస్తుందా అని అనిపించేలా ఉగ్రతతో హలాహలం పుట్టింది. దేవతలంతా వెళ్ళి ఈ తండ్రికి మొరపెడితే ఆయన సాభిప్రాయంగా తన ఇల్లాలైన సర్వమంగళాదేవి వంక చూడగా ఆ తల్లి బ్రింగెడది గరళమనియు బ్రింగెడివాడు విభుండని మేలని ప్రజకున్ బ్రింగుమనియే సర్వమంగళ మంగళసూత్రమునెంతమంది నమ్మినదో అంటూ అప్పటి ఆ ఆది దంపతుల భావనలను పరమాద్భుతంగా వర్ణించారు పోతనామాత్యలు. అలా అమ్మవారి అనుమతి తీసుకుని ఆ లోకదారుడు ఆ కాలకూట విషాన్ని తాను స్వీకరించి లోకాలను కాపాడాడు. క్షీరసాగర మదనం మరలా కొనసాగేలా చూశాడు. తన లోపల ఉన్న లోకాలకు కష్టం కలగకుండా గొంతులోనే నిలుపుకుని శ్రీకంఠుడు, గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు. ఇంటి పెద్దను శివుడితో పోలిస్తారు. జీవితంలోని ఆటుపోట్లను, కష్టనష్టాలను, అందరూ చేసే తప్పులను గొంతులోనే దాచుకుని భార్య సహకారంతో లోకాన్ని చల్లగా నడిపేవాడు ఈ ఆది గృహస్థి. మరి ఈ మాస శివరాత్రికి మన శివయ్యలోని ఈ లక్షణాన్ని మనం అలవర్చుకునే ప్రయత్నం చేద్దాం. జీవనాన్ని సఫలం చేసుకుందాం. ఆ పరమశివుని ఆశీస్సులు పొంది తరిద్దాం. ఏమంటారు? ఓకే లిజినెస్, మరి మాస శివరాత్రి గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, ప్రవళిక, కౌండిన్య, తేజ, సూర్యకుమారి, లలిత, వశిష్ట మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయమామికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం. మరి అలానే ఈరోజు మా కోసం విక్రమ్ చిత్రం నుండి ఒక చక్కని పాటను ప్లే చేయమంటున్నారు. అలానే మరి మా స్నేహితులైనటువంటి మాణిక్యాలరావు గారికి చక్కని పాటను డెడికేట్ చేయండి అని చెప్పంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కటి పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనట మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోల్ శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవ్ రెడ్డి గారు, ఋషికేశవ రెడ్డి గారు, సావిత్రి, బ్రహ్మానందరెడ్డి, రవణమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే విజయ మేడం గారు అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు శుక్రవారం, టాపిక్ ఎంతో చాలా చక్కగా మా మనసును ఆకట్టుకుంది అని చెప్పంటున్నారు. మరి అలానే కథానిక కార్యక్రమం కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పంటున్నారు. అలానే ఈరోజు మా కోసం జయసింహ చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకునేట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేను నడవని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురు నుండి బండారు తిరుమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, శుభ మధ్యాహ్నం, విజయ బంగారు తల్లి అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి మహాలక్ష్మి సమానులు మరియు నాకు మాతృ సమానులు మరియు నాకు తల్లి తండ్రి గురువు దైవం మగు మా కమలమ్మ గారికి, మా కమలమ్మ గారి శ్రీవారు నాకు పితృ సమానులకు ప్రసాద్ బాబు గారికి, అలానే వారి కుటుంబ సభ్యులకు, మరి మా విజయ బంగారు తల్లికి, వారి కుటుంబ సభ్యులకు, రేడియో పిన్నమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకు, అలానే మా అక్కయ్య గొల్లపూడి నాగలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకు, మరి నాకు ఎంతో ఇష్టమైన మన రేడియో విష్ణు కార్యక్రమాలు వింటూ నా పేరు ప్రస్తావిస్తూ నాకు మానసిక ఆనందాన్ని ప్రసాదిస్తున్న వారందరికీ కూడా మరి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. అలానే మే 15 యువ హీరో రామ్ పుట్టినరోజు, మరి ఆయనకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచగలరు అంటున్నారు. మరి ఈరోజు కుటుంబ దినోత్సవం సందర్భంగా ఎంసీఏ చిత్రం నుండి మరి ఒక జస్పిత్ జాస్ బృందం ఆలపించిన ఫ్యామిలీ పార్టీ అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. మరి పాటకు రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మరి చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. అలానే మాస శివరాత్రి గురించి వివరిస్తూ జలాభిషేకానికి అనంతనంతమైన కరుణను కురిపించి మనల్ని ఆశీర్వదించే అభిషేక ప్రియుడు బోలాశంకరుడు అయినటువంటి పరమేశ్వరుని కోసం చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నిన్నగ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు ఆసరాగా నిలబడుతూ మీరు మేం కాదు మనమంతా ఒకటే అని తెలపడం, ఆస్తిపాస్తుల్నే కాదు బాధ్యతలను సమానంగా పంచుకునే పద్ధతి, ఒకరి ఉద్వేగాలను ప్రతి ఒక్కరూ ఆస్వాదించడం కుటుంబం అంటే, ఏదేమైనా కలిసి ఉండాలనే లక్ష్యం ఎప్పటికీ విడిపోకూడదనే సంకల్పం, మరి వీరంతా నా వాళ్లని గొప్ప భావన, నేను వీళ్ల కోసం ఉంటానని భరోసా, తరాల నుండి మనకు కోరుకున్నా వచ్చిన వరం కుటుంబం, ఈర్ష్యా ద్వేషాలు ఆవేశ అహంకారాలతో విడిపోయి మీరేం సాధిస్తున్నారు, ఒంటరితనం మీకు సమాధానమిస్తుంది, సౌఖ్యం కోసం బంధాలను తెంచుకుని కాలం ఇచ్చిన బహుమతిని వదులుకోకండి, కుటుంబ పవిత్రత ఐక్యతను కాపాడండి అంటున్నారు. అలానే పెద్దన్నయ్య చిత్రం నుండి కుటుంబం అన్నగారి కుటుంబం అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపుర నుండి కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయ కట్ల వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో కర్దమ్ని గురించి చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అంటున్నారు. మరి ప్రతిరోజు కూడా ఒక చక్కని అంశంతో అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న మేడంకి ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే పెడన రామలక్ష్మి కాలనీ నుండి నర్సన్న గారు, శివగంగ గారు, శంకర్, మోహన్ మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి ఇప్పుడు చెప్పిన చక్కటి నాలుగు మాటలు అంతా నీలోనే ఉంది అనే మంచి తత్వాన్ని చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి రాజా చిత్రం నుండి మల్లెలవాన మల్లెలవాన అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నిన్నటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహారెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి నిన్న మొన్నటి కార్యక్రమం సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మరి రేలంగి గారి గురించి ఆయన జీవిత చరిత్రలు విశేషాలు చెప్తూ ఉంటే మరి కంటతడి వచ్చింది మేడం అని చెప్పంటున్నారు. మరి యథార్థ జీవితాన్ని మీరు చదివే విధానంలో మా కళ్ళు తడికి కారణమయ్యాయి అని చెప్పంటున్నారు. అవును కదండి, మరి ఎంతటి వాళ్ళైనా ఎంత కష్టపడితే ఆ స్టేజ్ వచ్చారనేది మనం అర్థం చేసుకోవచ్చు కదా. మరి అలానే ఈరోజు మాస శివరాత్రి రోజున మహాశివయ్య శివనామం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మరి మంచి విషయాన్ని అలవర్చుకోవడంలో తప్పేముంది, అలవాటు చేసుకుందామని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథన్ జనార్దన్ రావు గారు వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి ఈ కార్యక్రమం అంటే మాకు చాలా చాలా ఇష్టం. మరి మీరు చెప్పే మంచి మంచి మాటలు, మంచి మంచి ఆధ్యాత్మిక పురాణ గాథలు, మరి యథార్థ స్టోరీలు చాలా చక్కగా ఉంటాయి అని చెప్పి అంటున్నారు. అలానే కర్దముని చరిత్ర గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. చాలా చాలా సంతోషం అంటున్నారు. మరి అలానే మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన పంచభూతాలకు నిలయమైన ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం యొక్క అర్థం పరమార్థం చాలా చక్కగా తెలియజేశారు అని చెప్పని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే భైరవ దీపం చిత్రం నుండి అంబా శాంభవి అని చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలని అయితే ప్లే చేస్తాం. ఇక అలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి రేడియో నాగేశ్వరరావు గారు, ఎనగంటి సరోజనీ గారు, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్నందన్, కార్తీక్,

మోహిత్ వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు చింతలు లేని చిరు కుటుంబం, అనుబంధాల బాంధవ్యాల గురించి చక్కని పాటల వ్యాఖ్యానంతో మరి చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి కర్దముని గురించి తెలుసుకున్నాం, అలానే ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా చాలా చక్కటి విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: మరికొద్ది క్షణాల్లో కథానిక కార్యక్రమాన్ని వింటారు. శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ప్రేమించే హృదయం కథ వింటారు. ప్లీజ్ నన్ను లోపలికి పంపండి, నేను మా అమ్మా నాన్నల్ని చూడాలి. తెలుగు మాటలు వినిపించి తలెత్తి చూశాడు ప్రణవ్. ఓ అమ్మాయి వార్డ్ గేటు దగ్గరగా కాపలా ఉన్న వాచ్మెన్ని ఏడుస్తూ అర్థిస్తోంది. తమిళనాడు రాయదిల్లీలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ వార్డ్ అది. సమయం రాత్రి 8 గంటలు కావస్తోంది. ప్రణవ్ లేచి ఆ అమ్మాయి దగ్గరగా వెళ్ళాడు. ఆమె చాలా అందంగా ఉంది. 20 ఏళ్ల వయసు ఉంటుంది. తెల్లగా పాలరాతి శిల్పంలా ఉంది. ఏం కావాలి మీకు? ప్రణవ్ అడిగాడామిని. నిన్న రాత్రి మా అమ్మ నాన్నకు యాక్సిడెంట్ అయింది. టూర్లో ఉన్న నేను విషయం తెలిసి పరిగెత్తుకొచ్చాను. నాకు వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనుంది. ఈయన నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు అంది ఆ అమ్మాయి కన్నీళ్లతో. ప్రణవ్ వాచ్మెన్తో తమిళంలో మాట్లాడాడు. ఆ అమ్మాయి తరపు బంధువులెవరూ లోపలికి వెళ్లారని, ఆయన వచ్చాక ఆమెను లోపలికి పంపుతారని చెప్పాడతను. మీ వాళ్ళెవరైనా లోపలికి వెళ్లారా? ఆమెను అడిగాడు ప్రణవ్. మా పెదనాన్న వెళ్లారు. ఆయన వెళ్ళి 1/2 గంట దాటుతోంది. అందుకే నాకు ఆందోళనగా ఉంది. మీరు ధైర్యంగా ఉండండి, మీ అమ్మ నన్ను క్షేమంగానే ఉండుంటారు. మీరెలా కూర్చుని

దేవుణ్ణి ప్రార్థించండి. మీ పెదనాన్న రాగానే మిమ్మల్ని లోపలికి పంపే ఏర్పాటు చేస్తాను అన్నాడు ప్రణవ్. ఆమె బెంచీపై కూర్చుని కళ్ళు మూసుకుంది. టెన్షన్ వల్ల ఆమె చేతులు వణుకుతున్నాయి. ప్రణవ్ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ఆమె అమ్మానాన్నలు ఎలా ఉన్నారు అని అడిగాడు మెల్లగా. వాళ్ళింకా ఎక్కడున్నారు? నిన్న రాత్రి ఇక్కడికి తీసుకుని వచ్చినప్పుడే చనిపోయి ఉన్నారు. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి చూస్తే తట్టుకోలేదు. పెద్ద ఆయన వచ్చి ఆమెకు చెబుతాడని చూస్తున్నాను. షాక్ తిన్నట్లు నిలబడిపోయాడు ప్రణవ్. మనసంతా కలిచివేసినట్టయింది అతనికి. అమ్మాయి వైపు చూశాడు. కళ్ళు మూసుకుని కూర్చునుంది. అతని మనసు ఆమె పట్ల జాలితో నిండిపోయింది. మార్చురి ఎక్కడుంది? లోపల వైపునుంది. ఆ పెద్ద ఆయన్ను అక్కడికి తీసుకెళ్లారు. ఇంతలో ఓ వ్యక్తి లోపల నుంచి బయటకు వచ్చాడు. సుమారు 60 ఏళ్లుంటాయి అతనికి. ఆ అమ్మాయి చటుక్కున కళ్ళు తెరిచి ఒక్క పరుగున ఆయన దగ్గరకు వెళ్ళి, అమ్మా నాన్న ఎలా ఉన్నారు పెదనాన్నా అని అడిగింది ఆతృతగా. అతను మాట్లాడలేకపోతున్నాడు, కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాడు. పెదనాన్నా, నాన్న ఎలా ఉన్నారు? ప్లీజ్ చెప్పండి పెదనాన్నా. ఆయన భుజాలు పట్టుకుని కదుపుతూ అడిగింది ఏడుస్తూ. ఆయన ఒక్కసారిగా బావురమన్నాడు. ఆమెకు విషయం అర్థమైనట్లుంది. షాక్ తిన్నట్లు చూసింది ఆయన వైపు. తర్వాత మెల్లగా, అమ్మా అంది భయం భయంగా చూస్తూ. ఆయన తల అడ్డంగా ఊపారు. ఆ తర్వాత ఆమె ఏడుపు అక్కడున్న వారిని అందరినీ కదిలించింది. ఆ దృశ్యాన్ని చూస్తున్న ప్రణవ్ కళ్ళ నిండా నీరు నిండింది. వారి వెంట ఎవరూ లేకపోవడం గమనించిన ప్రణవ్ హాస్పిటల్ ఫార్మాలిటీస్ ముగించడానికి వారికి సహాయం చేశాడు. అతనికి తమిళ భాష రావడం వల్ల, అతను ఆ హాస్పిటల్కు చాలాసార్లు వచ్చి ఉండటం వల్ల పనులు సులభంగా అయ్యాయి. ఉదయం 5 గంటలకు అంబులెన్స్ తిరుపతి బయలుదేరింది. ఆ అమ్మాయి పెదనాన్న ప్రణవ్ చేయి అందుకుని, చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు ఈ హాస్పిటల్లో పనిచేస్తావా అని అడిగాడు. లేదండి, మాది చిత్తూరు. మా మేనత్తుకు కాస్తంత సీరియస్ అయితే ఇక్కడ చేర్పించాం. రేపు ఆవిడ్ని డిశ్చార్జ్ చేస్తారు. మాకు స్నేహితుడివి కావు, బంధువువి కావు. వయసులో చిన్నవాడివైనా మాకు ఎంతో సహాయం చేశావు. వివోయు ఎలా ఆప్త బంధువునే అనుకోండి. మీరు ధైర్యం తెచ్చుకోండి. ఆ అమ్మాయికి ధైర్యం చెప్పండి. అక్కడ మీకు సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా? లేదా నన్ను మీతో పాటు రమ్మంటారా? మరి మీ మేనత్త? ఆవిడ దగ్గర మా నాన్నగారు, మా చిన్నాన్నలు ఉన్నారు. వద్దులే బాబు, ఇప్పటికే చాలా శ్రమించాం నీకు. అక్కడ నేను చూసుకుంటానులే. అంబులెన్స్ కదిలింది. ఆ అమ్మాయి వైపు చూశాడు ప్రణవ్. ఆమె తన తల్లిదండ్రుల పార్థివ దేహాలపై పడి రోదిస్తోంది. 1 సంవత్సరం తరువాత తిరుపతి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ కోర్సులో చేరిన ప్రణవ్ తన క్లాస్ రూమ్లో ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె రాయవెల్లూరు హాస్పిటల్లో కనిపించిన అమ్మాయి. క్లాస్ అయ్యాక ఆమెను పలకరించాడు. అరే మీరా, బాగున్నారా? ఆ రోజు మీరు మాకు చాలా సహాయం చేశారు. కనీసం మీ ఫోన్ నంబరైనా తీసుకున్నందుకు చాలా బాధపడ్డాను అంది ఆమె. మీరున్న పరిస్థితి అటువంటిది. ఒకేసారి తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోవడం ఎంత బాధాకరమో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు మీరు ఎక్కడుంటున్నారు? హాస్టల్లో ఉంటున్నాను. నేను ఎంటెక్ చేయాలని మా అమ్మకు కోరికగా ఉండేది. అందుకే యూనివర్సిటీలో సీట్ రాగానే చేరిపోయాను. మీ పెదనాన్నగారు బాగున్నారా? ఆ బాగున్నారు. నాన్నగారి ఆఫీస్ నుంచి రావాల్సినవన్నీ ఆయన దగ్గరుండి నాకు అందేలా చూశారు. తర్వాత ఆయన నెల్లూరు వెళ్ళిపోయారు. మా నాన్న నన్ను ఒంటరిదాన్ని చేసిపోయినా నా జీవనానికి లోటు లేకుండా చేసి వెళ్లారు. మీరు ఒంటరి వారు ఎలా అవుతారు? మీకు తోడుగా ఓ మంచి స్నేహితుడు ఉన్నప్పుడు. స్నేహితుడెవరు? ఆశ్చర్యంగా అడిగింది. నేనే. మీకేం కావలసి వచ్చినా నన్ను అడగండి, నేను తెచ్చిస్తాను. ఏ అవసరం వచ్చినా నన్ను పిలవండి, మీ ముందుంటాను. ఇఫ్ ఎ పేరెంట్ కెన్ టేక్ ద రోల్ ఆఫ్ ఎ ఫ్రెండ్, ఎ ఫ్రెండ్ టూ కెన్ టేక్ ద రోల్ ఆఫ్ ఎ పేరెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందంగా అంది. నా పేరు ప్రణవ్. నా పేరు మేఘన అన్నట్టుగాని ప్రణవ్ మేఘనకు అన్ని విధాలా సహాయం చేయసాగాడు. టౌన్ నుంచి
ఆమెకు కావలసిన వస్తువులు తెచ్చి ఇవ్వడం,

నుంచి సేకరించిన కొటేషన్స్తో పాటు అతను తయారు చేసిన కొటేషన్స్ కూడా పంపేవాడు. మేఘన మొదలు లేవగానే ఆ కొటేషన్స్ చదివేది. ఆ కొటేషన్స్ కవితాత్మకంగా స్ఫూర్తిదాయకంగా ఉండటంతో అవి ఆమె మనసుకు ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేవి. ఇద్దరు సినిమాల గురించి, క్రికెట్ గురించి, రాజకీయాల గురించి చర్చించుకునేవారు. ఒకరు మంచి సినిమా చూస్తే రెండో వాళ్ళకి చూడమని చెప్పేవారు. దీపావళి పండుగకి కాలేజీకి సెలవులిచ్చారు. ప్రణవ్ మేఘను తనతో చిత్తూరు వచ్చేయమని, పండుగ తన కుటుంబ సభ్యులతో జరుపుకోవచ్చని చెప్పాడు. ఆమె అతని కోరికను సున్నితంగా తిరస్కరించి తను హాస్టల్లోనే ఉంటానని, పండుగ సెలబ్రేట్ చేసుకునే మూడ్ తనకు లేదని చెప్పింది. పోనీ, మీ పెదనాన్న దగ్గరికి వెళ్ళొచ్చుగా అన్నాడు ప్రణవ్. మా పెద్దమ్మకు మేమంటే పడదు. పర్వాలేదు, మీరు వెళ్ళిరండి. సరే, హ్యాపీ దీపావళి. పండుగ రోజు మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, మీకోసం ఎవరు వచ్చారు? ఆయా వచ్చి చెప్పడంతో విజిటర్స్ రూంలోకి వచ్చి చూసిన మేకనకు ప్రణవ్ కనిపించాడు. అరే మీరా, అదేంటి పండగ పూట ఇంట్లో ఉండకుండా ఇలా వచ్చారు అంది ఆశ్చర్యంగా. పండగ పూట మిమ్మల్ని విష్ చేద్దామని వచ్చాను. విష్ చేయాలని చిత్తూరు నుంచి తిరుపతి వచ్చారా? ఎంతసేపు అండి? గంటసేపు ప్రయాణం. అంతేగా, మళ్ళీ భోజనానికి చిత్తూరులో ఉంటాను. కూర్చోండి. తను కుర్చీలో కూర్చుంటూ అంది. మీరు ఏమనుకోకుంటే మీకు ఓ గిఫ్ట్ తెచ్చాను. గిఫ్టా? ఏంటిది? ప్రణవ్ చేతిలోని ప్లాస్టిక్ కవర్లోంచి ఓ అట్టపెట్టె స్వీట్ ప్యాకెట్ తీసి ఆమె ముందు టీపాయిపై పెట్టాడు. అట్టపెట్టి తీసి చూసిన ఆమె ఇబ్బందిగా అతని వైపు చూసింది. మీకు నచ్చలేదా? మీరు చీర ప్రజెంట్ చేయడం నచ్చలేదు, స్వీట్ ఇచ్చారు, బాగుంది. ఏ పెన్నో పుస్తకమో ఇచ్చినా సంతోషించేదాన్ని. దయచేసి ఇది తీసుకెళ్ళిపోండి. ప్రణవ్ నిరుత్సాహపడ్డాడు ఆమె మాటలు విని. సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంటూ లేచి అట్టపెట్టి అందుకుపోయాడు. అంతలో మేఘన పెదనాన్న రావడంతో ఆ ప్రయత్నం మాని కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ప్రణవ్ను చూసి ఆశ్చర్యపోయాడు. ప్రణవ్ మేఘన క్లాస్మేట్ అని తెలుసుకుని ఎంతో సంతోషపడ్డాడు. తర్వాత తన చేతి సంచిలోంచి అట్టపెట్ట స్వీట్ ప్యాకెట్ తీసి ఆమె చేతిలో పెట్టి, తీసుకోమ్మా, ఈ వయసు పిల్లలంతా కొత్త బట్టలు వేసుకుని అమ్మా నాన్నలతో ఆనందంగా పండుగ జరుపుకుంటుంటే నువ్విక్కడ ఒంటరిగా ఉండటం నా మనసును కలిచివేస్తోందమ్మా. నిన్నింటికి తీసుకెళ్దామంటే మీ పెద్దమ్మ ఒప్పుకోదు. అక్కడికి వచ్చి నీవు అవమానం పొందడం నాకు ఇష్టం లేదు. నువ్వెక్కడున్నా ఆనందంగా ఉండాలి. నేను కోరుకునేది అదేనమ్మా అన్నాడు. ఆమె ప్రణవ్ వైపు చూసింది. ప్రణవ్ లేచి నిలబడి ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మేఘన పెదనాన్న అతని వెళ్ళిన వైపు చూస్తూ, ఈ రోజుల్లో కూడా ఇంత మంచి కుర్రాళ్ళు ఉండటం చాలా అరుదు అన్నాడు. తర్వాత మేఘన ముందున్న ప్యాకెట్లను చూసి, ఆ అబ్బాయి కూడా నీకు గిఫ్ట్స్ తెచ్చినట్లున్నాడు అన్నాడు. అరే, ఆయన వీటిని తీసుకెళ్లడం మర్చిపోయారు అంది మేఘన. తీసుకెళ్లడమేంటి? అవి నీకోసం తెచ్చినవి కావా? నాకోసమే తెచ్చారు, కానీ ఆయన చీర తేవడం నాకెందుకో ఎబ్బెట్టుగా అనిపించింది, అందుకే వద్దన్నాను. తప్పేముందమ్మా, పండుగ రోజు హాస్టల్లో నువ్వు ఒంటరిగా ఉండటం అతన్ని బాధించుంటుంది. నువ్వు కొత్త బట్టలు వేసుకుని తీపి తినాలని ఆశపడి ఉంటాడు. నేను నీ గురించి ఎలా ఫీల్ అయ్యానో అతను అలాగే ఫీల్ అయ్యాడు. నేను చెప్పాను, అతను చెప్పలేకపోయాడు. అంతే తేడా. ఎదుటి మనిషి గురించి తప్పించే అతని తత్వం మనం ఆ రోజు హాస్పిటల్లో చూశాం కదమ్మా. మనం ఏది చేస్తే ఒక మనిషికి ఆనందం కలుగుతుందో అది చేస్తే తప్పులేదమ్మా. అది తప్పు కాదని మన మనసు చెబితే చాలు. సెలవులయ్యాక కాలేజీకొచ్చిన ప్రణవ్ తను ప్రజెంట్ చేసిన చీరలో కనిపించిన మేకన్ను చూసి ఆశ్చర్యపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు సంతోషంగా. మీరోసారి నాకు కొటేషన్ పంపారు. అఫెక్షన్ ఈజ్ ఇంటాంజిబుల్ వన్, బట్ వెన్ ఇట్ టచెస్ అవర్ హార్ట్ ఇట్ బికమ్స్ టాంజిబుల్ అని. యువర్ అఫెక్షన్ ఈజ్ టాంజిబుల్ వన్ అంది మేఘన. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్పై కథానిక కార్యక్రమంలో ప్రేమించే హృదయం కథ విన్నారు. దీని తర్వాయి భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు మరి.
నమస్కారం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9119193.

0: మరికొద్ది క్షణాల్లో టైమ్ లైన్ కార్యక్రమాన్ని వింటారు.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
0: వినూత్నమైన రంగులు, అద్భుతమైన

0: డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
1: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
1: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
0: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
4: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఫిర్యాదుల పరిష్కారంలో 100% అర్జీదారుల సంతృప్తి సాధనకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఇప్పటికే పరిష్కరించిన దరఖాస్తులపై అర్జీదారుల అభిప్రాయాలను స్వయంగా తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ ఛాంబర్ నుంచి పలువురు అర్జీదారులతో గురువారం ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కార స్థాయిని సమీక్షించారు. ఈ సందర్భంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారదర్శకంగా సకాలంలో రీసర్వేను పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని ఇలపకుర్రు, ఏనుగువానిలంక గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా రీసర్వేలో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియను పరిశీలించారు. పలువురు రైతులకు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా ఈకేవైసీ చేశారు. రీసర్వేను వేగవంతంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం లక్ష్మాపాలెం గ్రామంలో ధాన్యం రాసులను పరిశీలించి ఇంకా ధాన్యం పట్టుబడులు పూర్తి కాకపోవడానికి గల కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. దాళ్వా పంటలో అధిక దిగుబడులు సాధించి ఆనందంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వరికి మద్దతు ధర క్వింటాకు 72 రూపాయలు పెంచింది. ఇప్పుడు 50 రూపాయలతో సరిపెట్టే ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి 72 రూపాయలు పెరగడంతో రైతులు ఆనందంగా ఉన్నారు. ఇప్పటి వరకు క్వింటా కామన్ రకానికి 2369 రూపాయలు, గ్రేడ్ ఏ రకానికి 2389 రూపాయలు ఉండేది. వచ్చే సార్వా దాళ్వా పంటలకు కామన్ రకానికి 2441 రూపాయలు, గ్రేడ్ ఏ రకానికి 2461 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఏడాది 3% పెంచారు. వాణిజ్య పన్నుల వసూళ్లకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు నిర్దేశించిన 485 కోట్ల లక్ష్యానికి 85.41% వసూళ్లు సాధించామని, వృత్తి పన్ను వసూళ్లలో 86.72% సాధనతో రాష్ట్రంలో జిల్లా 9వ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ ఏడాది 543.02 కోట్ల రూపాయల వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. వృత్తి పన్ను ద్వారా 16.65 కోట్ల రూపాయలు, ఇతర బకాయిలు 40.61 కోట్ల రూపాయలు, వ్యాట్, పాత చలానాల ద్వారా 35.42 కోట్ల రూపాయలు వసూలు చేయాలని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలో నమోదైన పీహెచ్సీలు, ఎంపీడీఓలు, దేవాలయాలు తదితర శాఖలు ప్రతి నెల 10వ తేదీలోపు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. వాహనాల రిజిస్ట్రేషన్ను ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో మరో అడుగు ముందుకేసింది. కొనుగోలు చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోవాలి. 24 గంటలు మాత్రమే అందుకు గడువు విధించింది. అంతలోగానే వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుంది. లేకపోయినా సరే అది పూర్తయినట్టుగానే పరిగణిస్తారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి గత ప్రభుత్వంలోనే ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. వాహనాలు కొనుగోలు చేసిన షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తూ ఉన్నారు. దానిని రవాణా శాఖ కార్యాలయంలో పరిశీలించాలి. అన్ని కాగితాలు సక్రమంగా ఉన్నాయంటే ఆమోదించేవారు. తద్వారా రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉండేది. వాహన నంబరు కూడా షోరూంకే వచ్చేస్తుంది. దీనివల్ల వాహన కొనుగోలు అనంతరం రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏజెంట్లను ఆశ్రయించాల్సిన పని లేదు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వ తోడ్పాటు అందిస్తోంది. ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోంది. వ్యాపారవేత్తలుగా రాణించేందుకు విభిన్న మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా పట్టణంలోని ఒంటరి, పొదుపు మహిళలు, వీధి వ్యాపారుల ఆర్థిక స్వేచ్ఛ కోసం ఎగ్మార్ట్లను మంజూరు చేసింది. తొలి విడతగా జిల్లాలో 10 ఎంపిక చేశారు. వాటి సద్వినియోగాన్ని పరిశీలించిన అధికారులు 2వ విడతగా మరికొందరిని

ఎంపిక చేస్తూ ఉన్నారు. ఎగ్మార్ట్ బండి విలువ 35,000 రూపాయలు, సామాగ్రి 15,000 రూపాయలు. మహిళలకు చేయూతనిచ్చేందుకు వీటిని ఉచితంగా పంపిణీ చేసింది. ఆ బండిపై గుడ్లు, వాటితో తయారయ్యే ఎగ్ పఫ్, ఆమ్లెట్, బజ్జీ, నూడిల్స్ తయారు చేసి విక్రయించుకోవచ్చు. ఉత్పత్తుల తయారీలో అనుభవం ఉన్నవారిని తొలివిడతగా ఎంపిక చేశారు. శిక్షణ తర్వాత నిర్దేశించిన ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేశారు. 10 రోజులుగా ఈ వాహన్ సర్వర్ మొరాయిస్తోంది. దీంతో అటు రవాణా శాఖ అధికారులు, ఇటు వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. 2 రోజులుగా అయితే సేవలన్నీ దాదాపు స్తంభించాయి. దాన్ని పరిష్కరించడం రాష్ట్ర పరిధిలో లేకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి. కోటదిబ్బలోని జిల్లా కారాగారాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడ ఆహార పదార్థాల నాణ్యత, సౌకర్యాలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. న్యాయవాదిని పెట్టుకోలేని పేద ఖైదీలకు న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాదిని ఏర్పాటు చేస్తుందని, ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చని అన్నారు. దక్షిణ భారతదేశంలో మంచినీటి నాణ్యత తక్కువగా ఉండడంతో ప్రజలు ఎక్కువగా డయేరియాతో పాటు జీర్ణకోశ, మూత్రపిండాలు తదితర వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. ఇవి నానాటికి పెరుగుతున్నాయి. రెస్పాన్సిబుల్ ఏఏ మోడల్ ద్వారా నీటి నాణ్యత డేటాను విశ్లేషించి ఈ వ్యాధులను ముందస్తుగా అంచనా వేసి నివారించవచ్చని ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్న డాక్టర్ డానియల్ ఫిన్నీ సంకూరు తన అధ్యయనంలో పేర్కొన్నారు. అమెరికాలో జూన్ 4-5 తేదీలను జరిగే ప్రపంచ స్థాయి ఆరోగ్య సమ్మేళనంలో దీనిపై ప్రజెంటేషన్ ఇవ్వడానికి తనకు ఆహ్వానం అందిందని వివరించారు. ప్రపంచంలో అత్యుత్తమ ఆసుపత్రుల్లో ఒకటైన మేయో క్లినిక్ ఏఐ ఆరోగ్య సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిందని, ఆ సదస్సుకు ఇండియా నుంచి తన పరిశోధనా పత్రం ఎంపికైందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం రోజు పాఠ్య పుస్తకాలు అందజేయనున్నట్లు ఎంవీఓ ఎం శ్రీమన్నారాయణ తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం 69 ప్రభుత్వ పాఠశాలలకు గాను 28,620 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉండగా, మొదటి విడతలో 14,376 వచ్చినట్లు తెలిపారు. ఈ రోజు నుంచి పాఠ్యపుస్తకాలు ఆయా పాఠశాలలకు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ సూచించారు. ఉండి బాలాజీరావుపేట, కుంట, మార్కెట్, కుండ్రోతుపేట తదితర ప్రాంతాలలో ఎంఈఓ లక్ష్మీనారాయణ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులతో కలిసి గురువారం రాత్రి ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ బడుల్లో ఏకరూప దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో పాటు వివిధ రకాల ప్రయోజనాలు వర్తింపచేస్తున్నామని తెలిపారు. వాసవి పెనుగొండలో ట్రంక్ పెట్టెల పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని పరిశ్రమల శాఖ జిల్లా అధికారి మంగపతిరావు తెలిపారు. గురువారం స్థానిక ట్రంక్ పెట్టె తయారీ కార్ఖానాలను జిల్లా హౌసింగ్ పీడి నియోజకవర్గ ప్రత్యేక అధికారి పిచ్చయ్యతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సూచనల మేరకు మౌలిక సదుపాయాల కల్పనపై పరిశీలించామని అన్నారు. స్థితిగతులపై ప్రత్యేక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని అన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: మరికొద్ది క్షణాల్లో సిల్వర్ స్క్రీన్ కార్యక్రమాన్ని వింటారు.

హై లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. లిస్నర్స్, మరీనాటి సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో హాస్య నట చక్రవర్తి రేలంగి గారి జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. రేలంగి ఆశయాల్లో ఒకటి, తన తోటి హాస్య నటులందరితోనూ ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ చిత్రాన్ని నిర్మించాలని. రేలంగికి చివరి రోజుల్లో అది ఒక నెరవేరని కోరిక కానీ ఉండిపోయింది. తనకి తన ఊళ్ళో ఘనమైన సన్మానం ఏర్పాటు చేస్తామని ఊరు ఊరంతా ముందుకొచ్చింది. అందరు హాస్య నటులు కూడా ఆ సన్మానంలో పాల్గొనాలని రేలంగి పట్టుపెట్టారు. అందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఒకరికి కుదిరి ఇంకొకరికి కుదరక అలా జాప్యమైంది. అనుకున్న సన్మానం ఊపిరి పోసుకోకముందే ఆ మహాహాస్యనటుడి ఊపిరి ఆగిపోయింది. ఇది కూడా ఈడని స్వప్నమే అయ్యింది. హిందీలో కూడా నటించి మన ధాటి, మన వాగ్ధాటి, మన హాస్యం ఎంత గొప్పవో ఉత్తరాదిన చాటాలని రేలంగికి ఒక కల ఉండేది. కేవలం హిందీలో పాతాళ భైరవి ఈ చిత్రంలో మాత్రమే రేలంగి నటించాడు. తన కోరిక నెరవేర్చుకోవడం కోసం తన వంతు ప్రయత్నంగా రేలంగి పట్టుపెట్టి హిందీ నేర్చుకున్నాడు. అయితే ఆ కల కూడా నెరవేరనే లేదు. రేలంగికి హంచ్బ్యాక్ ఆఫ్ నాటర్న్ నవలలోని క్వాసిమోడో పాత్రను ధరించాలని చాలా కోరిక ఉండేది. అది అత్యంత క్లిష్టమైన గంభీరమైన పాత్ర. గుడ్డివాడు, మూగవాడు, గూనివాడు అయిన క్వాసిమోడో పాత్రను ఆంటోని క్వీన్, చార్లెస్ లాటన్ వంటి గొప్ప నటులు పోషించి తమ ప్రతిభను చాటుకున్నారు. వారిలాగే రేలంగి కూడా ఆ పాత్రను ధరించి తన నటనా ప్రతిభను అభివ్యక్తం చెయ్యాలన్న తపన ఎద్ద ఉండేది. రేలంగి చిత్రమందిరికి వరుసగా కొన్ని సంవత్సరాలు ఉత్తమ థియేటర్ బహుమతులు లభించాయి. విశాలమైన ఆవరణతో, చక్కని సీటింగ్ అరేంజ్మెంట్ తో, మంచి సౌండ్ సిస్టమ్ తో ప్రేక్షకులకు హాయిగా సినిమా చూసిన అనుభూతిని కలిగించడంలో ఆ థియేటర్కి అదే సాటి. ఆ థియేటర్లో రేలంగి తన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఎంతగానో కాంక్షించాడు. ఆ స్వప్నం సాకారం చెందలేదు. రేలంగి చిత్రమందిర్ నిర్మాణంతో పూర్తిగా సంతృప్తి చెందని రేలంగి ఆ గ్రామంలోని ఒక 70mm థియేటర్ని నిర్మించాలని ఆకాంక్షించాడు. ఎంతో దూరదృష్టితో ఈనాటి మల్టీప్లెక్స్ల కిందంతా షాపింగ్ కాంప్లెక్స్, పైన థియేటర్ నిర్మించాలని కలగన్నాడు. మరి దీనికోసం అనువైన స్థలాన్ని కూడా కొన్నాడు. ఆ సువిశాలమైన స్థలం మధ్యలో ఒక ఆవిడ 50 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుని నివసించేది. ఆమె నుండి న్యాయబద్ధంగా స్థలం సంపాదించడం కోసం రేలంగి ఆ కాలంలోని ఆమెకి 25,000 రూపాయలు ఇచ్చేసరికి ఆమె ఎంతో సంభ్రమాశ్చర్యాలకి లోనైంది. అయితే రేలంగి ఆకాంక్ష నెరవేరనే లేదు. ఆ స్థలం ఇవాళ చేతులు మారిపోయింది. కూతుళ్లు లేని రేలంగికి ఆడపిల్లలంటే చెప్పలేనంత అభిమానం. స్త్రీలు గ్రామాల్లో వంటింటికే పరిమితం అయిపోతున్నారని వ్యధచెంది వారి వ్యక్తిత్వ వికాసం కోసం మహిళా కళాశాల నిర్మాణానికి రేలంగి నడుం బిగించాడు. తాడేపల్లిగూడెంలోని 1973లో ఆ కళాశాల నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన జరిపించాడు. ఈ కళాశాలకి అగ్ర నటీనటులు ఎంతోమంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కాని ఆ మధుర స్వప్నం భగ్నమైంది. భూమి మరెవరికూ దారాదత్తమైంది. గజారోహణం చేసిన రేలంగి పాడిమీద దక్షిణాభిముఖంగా రుద్రభూమికి సాగిపోతున్నాడు. నటరాజే రుద్రుడు. జాషువా పద్యంలో కవులు, చిత్రకారులు, మహామహా కళాకారులు ఆ మహానటుడిలో లీనం కావలసిందే. శవయాత్ర సాగిపోతోంది తాడేపల్లిగూడెం పురవీతుల గుండా. నటీనటులు ఎందరూ ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో శ్మశాన వాటిక, మహాశ్మశానవాసి అయిన పరమశివుడి రంగస్థలం అది. రేలంగి ఆత్మీయుల సమక్షంలో పంచభూతాలలో ఐక్యమైపోయాడు. ఒకప్పుడు రేలంగి అన్నట్లు అతను ఇప్పుడు గుళ్ళో ప్రవేశించడము, దైవదర్శనం చేసుకోవడము మాత్రమే కాదు, తన సత్కర్మలతో దైవ సాయుధ్యాన్ని కూడా పొందగలిగాడు. రేలంగిని ప్రాణం కన్నా భిన్నగా అభిమానించాడు పైడాచారి అని విశ్వబ్రాహ్మణుడు. మిత్రుడికి అతని వెండి విగ్రహాన్ని జీవకళ ఉట్టిపడేలా తయారు చేసి బహుకరించిన ఉత్తమ కళాకారుడతను. రేలంగి మరణానంతరం ఒకరోజు రేలంగి ఇంట్లో దొంగలు పడి డబ్బు, నగలతో పాటు పైడాచారి చేసిన రేలంగి విగ్రహాన్ని కూడా ఎత్తుకెళ్లారు. పోలీసులు అతి చాకచక్యంగా తమ తెలివినంతా ఉపయోగించి దొంగలను పట్టుకున్నారు. కాని ఏం లాభం? వాళ్లప్పటికీ రేలంగి విగ్రహాన్ని కరిగించేశారు. అతనికి

0: చెందిన స్మృతి చిహ్నం పిడికెడు వెండి ముద్ద. నేను నటించిన పాత్రలన్నీ ప్రేక్షకుల మనస్సులో కలకాలం ఉంటాయి అన్నాడు రేలంగి. ఆ పాత్రలు ప్రేక్షకుల మనస్సులో ఉన్నంతకాలం రేలంగి సజీవంగా ఉన్నాడు, ఉంటాడు కూడా. రేలంగి పుల్లయ్య గారి దగ్గర అసిస్టెంట్గా చిన్న ఉద్యోగాన్ని చేస్తూ నెలకు 30 రూపాయల జీతాన్ని తెచ్చుకునే రోజుల్లో ఆయన్ని ఎంతో గౌరవించి ఆయనకి కొండంత అండగా ఉన్న ఉత్తమ ఇల్లాలు బుచ్చియమ్మ. ఆవిడంటే రేలంగికి ఎంతో అభిమానం, మరెంతో ప్రేమ. బుచ్చియమ్మ శ్రీ మహాలక్ష్మిలా తన జీవితంలో అడుగు పెట్టడం వల్లే తనకు అదృష్టం కలిసి వచ్చింది అని రేలంగికి ఒక సెంటిమెంట్ ఉండేది. అందుకని ఆవిడ్ని పల్లెత్తు మాట అనుకుండా నెత్తిన పెట్టుకునేవాడు. పెళ్లి సమయానికి బుచ్చియమ్మ భర్త కన్నా 15 ఏళ్లు చిన్నది. ఆకలి అన్నవాళ్లకి కడుపు నిండా భోజనం పెట్టడం, కట్టుకోవడానికి బట్టలేదన్న వారికి తనివితీరా బట్టలివ్వడం ఆవిడకున్న గొప్ప లక్షణం. భర్త తన మాటకి ఎదురు చెప్పడని తెలిసినా ఆమె తన సోదరుడి కూతురితో సత్యనారాయణ బాబు పెళ్లిని జరిపించాలని ఏనాడూ భర్తను కోరుకోలేదు. భార్య మీద ఉన్నంత ఆదరాభిమానాలు బావమరుదుల మీద కూడా రేలంగికి ఉండటం వల్లే ఆయన కొడుకును ఒత్తిడి చేసి మేనరికానికి ఒప్పించాడు. బుచ్చియమ్మ భర్త తరపు బంధువులందరినీ ఎంతగానో ఆదరించేది. రేలంగికి ఒక్కగానొక్క చెల్లెలు. బుచ్చియమ్మ ఆమెను తన సొంత తోబుట్టువులా చూసుకునేది. తనకి ఉన్నన్ని బంగారు నగలు ఆడపడుచుక్కూడా చేయించిన విశాల హృదయరాలు ఆవిడ. ఆడపడుచుకే కాక ఆమె కోడలికి కూడా 50 కాసుల బంగారాన్ని పెళ్లి కానుకగా ఇచ్చిన వితరణశీలి బుచ్చియమ్మ. భర్త మరణానంతరం బుచ్చియమ్మ దాదాపు 3 దశాబ్దాల కాలం జీవించింది. తాడేపల్లిగూడెల్లో రేలంగి కట్టించిన విశాలమైన ఇల్లును కొడుకు అమ్మేసి గెస్ట్ హౌస్కి మకాం మార్చేటప్పుడు ఆవిడ గడప దాటి అడుగు బయట పెట్టింది. ఆ తర్వాత 2004లో ఆవిడ నేరుగా శ్మశానానికే సాగిపోయింది. భర్త సంపాదించిన అపారమైన ఆస్తంతా క్రమక్రమంగా హారతి కర్పూరంలా కళ్ల ముందే హరించుకుపోతూ ఉండటంతో అంత్యకాలంలో ఆవిడ మనసు చెదిరిపోయింది. రేలంగికి చేసినట్లే బుచ్చియమ్మ కూడా రాజేశ్వరి సేవలు చేసేది. ఎవరు సేవలు చేసినా ఎంత ఉండాలని కోరుకున్నా ఆ సాధ్వి భర్తను అనుసరించక మానలేదు. చిమ్మ చీకటిలో వినుగురు పురుగులు పయనించినా వాటి కాంతి కన్నుల పండుగ చేయక మానదు. ఎందుకంటే అవి కూడా ఉజ్వల కాంతికి చిహ్నాలే. తాడేపల్లి గుడెల్లోని యువత ఇప్పటికీ రేలంగి జయంతిని, వర్ధంతిని వారి ఆర్థిక స్తోమతకి అనువైన రీతిలో ఘనంగా జరుపుకోవడం మెణుగురు పురుగుల వెలుగుకు అవిస్మరణీయమైన నిదర్శనం. 1916లో స్థాపించిన ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ నాటక సమాజం రేలంగి బాల్యం నుండి దిగ్విజయంగా నడుస్తూ ఆయన మరణానంతరం ఈనాటికీ కూడా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. కాకినాడలో గాంధీభవన్ ప్రక్కనే విశాలమైన స్థలాన్ని సంపాదించి ఆ స్థలంలో ఒక గొప్ప ఆడిటోరియంను ఆ నాటక సమాజ సభ్యులు నిర్మించారు. ఆ ఆడిటోరియంలో రేలంగి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు భావిస్తున్నారు. ఈ ఆడిటోరియం అతి త్వరలో కళాకారులందరికీ కూడా అందుబాటులోకి రానుంది. రేలంగి ఇద్దరు మనుమలు తిరుమల బాబు, హేమంత్ బాబు తాతగారి నట వారసత్వాన్ని కొనసాగించాలని తపించారు. తిరుమల బాబు మీనా, దేవుడు చేసిన మనుషులు, బలిపీఠం మొదలగు చిత్రాల్లో బాలనటుడుగా నటించాడు. ఇక హేమంత్ బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి నటనలో శిక్షణ పొందాడు. కాలమే అతనిలోని ప్రతిభను వెలికి తీయాలి. రాజేశ్వరి కూతురు రేవతి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ సందర్భం వచ్చినప్పుడల్లా విద్యార్థులకు రేలంగి ఘనతను గురించి నూరిపోస్తూ ఉంటుంది. రేలంగి హాస్య చిత్రతకి ఆమె ఇంకో గొప్ప వారసురాలు. తాతగారి పేరు చెప్తే రేవతి ముఖంలో కోటి సూర్యుల కాంతి విరాచిల్లుతుంది. ఈ గ్రంథాన్ని రేవతి చేతుల్లో పెట్టినప్పుడు ఆమె భక్తి ప్రపత్తులతో కళ్లకు అద్దుకుని ఆపై ముద్దు పెట్టుకుని మరీ గ్రంథం తెరిచింది. తాతగారికి ఒక మనవరాలిచ్చే గొప్ప కనుక. ఇంతకన్నా ఇంకేముంటుంది? మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో హాస్య నట చక్రవర్తి రేలంగి గారి జీవిత విశేషాలు విన్నారు కదండి. తిరిగి ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవమరి నమస్కారాలతో మీ విజయ.
1: ఏమిటి?

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్

endoscopy, pediatric endoscopy, ERCP, cholangioscopy, fibroscan, high resolution manometry, pH impedance, H. pylori evolution కోసం urea breath test, glucose breath test, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

విష్ణు ఎఫ్ఎం 90.4. శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ప్రతి శ్రోత మదిలో సినిమా పాటలకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సినీ పాటల రచయితలు వారి సాహిత్యంతో పదాలను కొత్త పుంతలు తొక్కిస్తూ ఉంటే, సంగీత దర్శకులు వారి సృజనతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త బాణీలతో సంగీతాన్ని కొత్త మలుపులు తిప్పుతూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సాహిత్యంతో మేళవించిన సంగీత లోకం గురించి ఎంత అభివర్ణించినా తక్కువే అవుతుంది. మనసుకి హత్తుకునే పాటలు ఎన్నో ఉన్నాయి. నాటి పాటలు వింటూ ఉంటే ఎప్పటికీ శ్రోతల మదిలో నిలిచిపోయే ఉంటాయి. ఆ పాటలు వారికి ఎప్పుడూ దూరం కావు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి పాటలు మీకు అందించే కార్యక్రమం మన రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు కార్యక్రమం. మరి ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా జంధ్యాల రచన దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద ముఖ్య పాత్రల్లో నటించి 1983 ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అమరజీవి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి పాట వింటారు. సాహిత్యం వేటూరి సుందరామూర్తి అందించగా సంగీతం చక్రవర్తి అందించారు. మరి పాట విందామా?

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: అమర్జీవి చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన మల్లెపూల మారాణికి పాట విన్నారు కదా. ఇప్పుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, రాజా సులోచన ముఖ్య తారాగణంగా 1961 విడుదలైన చిత్రం ఇద్దరు

0: హాస్పిటల్స్, భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
2: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIAS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
3: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
4: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ

0: ఆదరేజుషోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇద్దరు మిత్రులు చిత్ర నుంచి సుశీల ఘంటసాల ఆలపించిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు టి సుబ్బిరామిరెడ్డి నిర్మాణంలో రాజా చంద్ర దర్శకత్వంలో శోభన్ బాబు, విజయశాంతి ముఖ్య పాత్రల్లో 1986 తెరకెక్కిన చిత్రం జీవన పోరాటం. ఈ చిత్రం నుంచి కేజే ఏజ్దాస్ గానం చేసిన మరిచిపో నేస్తమా పాట వింటారు. చక్రవర్తి సంగీతం సమకూర్చగా వేటూరి గీతరచన చేశారు. మరి ఈ పాట మా శ్రోతల కోసం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: 9100191193.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.
3: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ లు మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వీరాభిమన్యు చిత్రించి ఒక మంచి పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు బిఎస్ రంగా దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, పద్మిని, కృష్ణకుమారి ప్రముఖ తారాగణంగా 1967 విడుదలైన చిత్రం వసంత సేన. ఈ చిత్రం నుంచి ఘంటసాల గానం చేసిన కిలకిల నగవుల నవమోహిని పాట వింటారు. దాశరథి సాహిత్యం అందించగా సంగీతం ఎస్ రాజేశ్వరరావు సమకూర్చారు. మరి ఈ పాట విందామా?

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్ బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: వసంత సేన చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో చివరిగా టి మాధవరావు దర్శకత్వంలో కృష్ణ, విజయ నిర్మల, కృష్ణం రాజు, విజయలలిత ప్రధాన పాత్రధారులుగా 1970 విడుదలైన చిత్రం తాళిబొట్టు. ఈ చిత్రం నుంచి ఆచార్య ఆత్రేయ గీతం పాడమంటే పాడుతాను పాటు వింటారు. పి సుశీల పాడిన ఈ పాటకి KV మహాదేవన్ స్వరాలు అందించారు. మరి ఈ పాట విందామా?

తాళిబొట్టు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఈనాటి ఆనముత్యాలు కార్యక్రమంలో అలా నాటి మేటి పాటలు విన్నారు కదా. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఆనిముత్యాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ యువర్ రాజేష్ రుజిత. మరి ఇవాల్టి మహిళా కార్యక్రమంలో నేనైతే ఒక రకమైన వంటకం గురించి, అది ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎలా చేస్తారు అనే విషయాలు చెప్పడానికి అయితే వచ్చేసానండి. మరి ఆ విషయాలేటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం. అటు పాత తరం బామ్మలు, ఇటు కొత్త తరం పిల్లలు బాగా ఇష్టపడే స్వీట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా జిలేబీనే. అందుకేనేమో ఈ మధ్య పెళ్లిళ్ళలో ఏకంగా లైవ్ జిలేబీ స్టాల్ తో అతిథుల్ని ఆకట్టుకుంటున్నారు. అంతగనం ఏముంది అందులో అంటే, ఒకసారి రుచి చూస్తే సరి అప్పటికి ప్రశ్న అడగరుగా మరి. సో లిజనర్స్, మరి జిలేబీ సంగతులు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. జిలేబీ అన్న మాట వింటే చాలు, ఆ రూపము, ఆ వెంట దాని రంగు రుచి గుర్తొచ్చి నోట్లో నీళ్లూరే జిలేబీ ప్రియులు కోకలులు. మరి కొందరైతే కాలచక్రాన్ని గిర్రును వెనక్కి తిప్పేసి, మా ఊళ్ళో గంగన్న జిలేబీ ఉంటుంది కదా, నిమిషంలో బేసిన్ మొత్తం ఖాళీనే అంటూ పాత విషయాలు చెప్పుకొస్తారు. వేడివేడిగా కరకరలాడే జిలేబీ అంటే నాకు ఇష్టం అని కొందరంటే, బెల్లం పాకంలో నాయన మెత్తని జిలేబీ అంటే నాకు ఎంతో ఇష్టం అంటారు మరికొందరు. రంగు రుచి రూపంలో చిన్నపాటి తేడాలున్నప్పటికీ జిలేబీ అంటే మనసు పారేసుకొని వాళ్ళు మాత్రం చాలా అరుదు. అందుకేనేమో 13వ శతాబ్దంలో తుర్కులతో పాటుగా మన దేశంలోకి వచ్చిన ఈ జలాబియా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం చెందింది. కుండాలిక, కుండలిని వంటి సంస్కృత పేర్లతో భావప్రకాశ అనే వైద్య గ్రంథము జిలేబీని పేర్కొంది. జాలవల్లిక అనే సంస్కృత పదం నుంచి జలాబీ జిలేబీ అనేది పుట్టుకొచ్చిందని కొందరంటే, అరబిక్ జలాబియా లేదా పర్షియన్ జూబ్లియా అనే పదాల నుంచే ఈ జిలేబీ లేదా జలేబీ పుట్టుకొచ్చిందని మరికొందరు చెబుతుంటారు. సో లిజనర్స్, ఈ జిలేబీ గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే లోపు ఇప్పుడు మహిళలో మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే అవుతుంది, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్

endoscopy, ERCP, cholangioscopy, fibroscan, high resolution manometry, pH impedance, H. pylori evolution కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ లిజనర్స్. మరి ఈ జిలేబీని ఎక్కడెక్కడ ఎలా పిలుస్తారు, ఎలా వాడతారు అన్న విషయాలనైతే మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జిలేబీనే జిలిబీ, జలిపి, జిలాపి, జలాపి, జిలాపిర్, జలేబీ, జూబ్లియా అనే ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. ఓ టీ కొట్టు, ఓ బజ్జీల బండిలానే జిలేబీ బండి ఉండని ఊళ్ళు ఉండవంటే అతిశయోక్తే కదూ. అంతగా ప్రాచుర్యం పొందిన ఈ స్వీటు తూర్పు ఏషియా, ఆఫ్రికా దేశాలతో పాటు కొన్ని ఐరోపా దేశాల్లోనూ కనిపిస్తుంది. దక్షిణాదిన ఓ స్నాక్ గా మాత్రమే తెలిసిన జిలేబీని ఉత్తర భారతీయులు అల్పాహారంగానూ తింటుంటారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కచోరీ కూరలతో కలిపి దీన్ని తింటే, బెంగాలీలు రబ్డీతోనూ, గుజరాతీ వాళ్ళు ఫఫ్డాలతోనూ కలిపి తింటారు. ఒడిషా వాసులకైతే పెరుగుతో జిలేబీ తినడం అంటే మహా ఇష్టం. దీన్ని గోరువెచ్చని పాలల్లో ముంచి చలికాలంలో తింటే జలుబు చేయదని, తలనొప్పికి మందులా పనిచేస్తుందన్న కారణంతోనూ జిలేబీని ఎక్కువగా తింటారు అక్కడ. గులాబ్జామ్, రసగుల్లా, మోతీచూర్ ఇలా ఎన్ని రకాల స్వీట్లున్నా వాళ్ళకి జిలేబీ అంటేనే అత్యంత ప్రీతి. అందుకే బాలీవుడ్ పాటలు, కవితల్లో జిలేబీ ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటుంది. అలానే జిలేబీ పేరుతో ఏకంగా ఓ హిందీ సినిమానే తీశారు. ఆ మధ్య మల్లికా షరావత్ డబుల్ ధమాల్ మూవీలో జిలేబీ బాయ్ అంటూ చిందులేస్తే జిలేబీతో కుర్రకారుని కిర్రెక్కించింది. ఆ విధంగా ఉత్తరాది ఆహారంలో భాగమైన జిలేబీ ఇప్పుడు దక్షిణాది వారిలోనూ చవులూరుస్తుంది. ఒకప్పుడు బెల్లం జిలేబీని మాత్రమే ఇష్టపడే మన వాళ్లు కూడా కరకరలాడే వేడివేడి జిలేబీల మీద మనసు పారేసుకుంటున్నారు. దాంతో ఇటీవలి విందు భోజనాల్లో చాట్ బండారులతో పాటు జిలేబీ స్టాల్ తప్పనిసరిగా ఉంటుంది. భోజనాంతే మధురసం అన్న ఆయుర్వేద సూత్రాన్ని పాటిస్తూ ఒకప్పుడు విందు భోజనంలో పెరుగన్నానికి ముందు జిలేబీని వడ్డించేవారు. దాన్నే కాస్త మార్చి స్టాల్ రూపంలో ఏర్పాటు చేస్తుండటంతో భోజనానికి ముందు, భోజనానికి తర్వాత ఎవరిష్టానుసారం వాళ్ళు తింటున్నారు. మొత్తం మీద వేడికేదైనా ఏ వేళలో అయినా తినగలిగే తీయని స్నాక్ జిలేబీ. అందుకే అది అక్కడ కనిపించిన బెల్లం చుట్టూ చీమల్లా దాని చుట్టూ జనం చేరుతారు. సో లిజనర్స్, మరి ఇప్పటిదాకా జిలేబీ గురించి అయితే కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా, మరి దీన్ని అసలు ఎలా చేస్తారు, ఆయుర్వేదంలో జిలేబీని ఎలా వాడతారు అన్న విషయాలు తెలుసుకోవడానికి ముందు మహిళలో ఇప్పుడు ఒక మీకోసం మంచి సాంగ్ అయితే ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ.

0: పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. జిలేబీలోని ఔషధ గుణాలను భావప్రకాశ గ్రంథం చక్కగా విశదీకరించింది. ఇది శరీరానికి కాంతిని, బలాన్ని, పుష్టిని ఇస్తుంది. ధాతు వృద్ధిని కలిగిస్తుంది. రుచిగా ఉంటుంది. కొంచెం తినగానే చాలు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ తేపి కారణంగా త్వరగా సంతృప్తి కలుగుతుంది. ఆ విధంగానూ ఇది మంచిదే. చుట్టలు చుట్టుతూ వండుతారు కాబట్టే దీన్ని కుండలీని అనే పేరుతో పిలిచేవారు. జిలేబీని వండే విధానాన్ని ఆ గ్రంథం వివరంగా చెప్పింది. కొత్త కుండలో పుల్ల పెరుగు వేసి అందులో గోధుమ పిండిని నానబెట్టి కాసేపు ఎండలో ఉంచి చిక్కబడ్డ ఆ పిండిని చిల్లుకుండా లేదా చిల్లు పెట్టిన కొబ్బరి చెప్పలో వేసి దాన్ని కాగిన నూనె లేదా నెయ్యిలో చుట్టలుగా వేసి పాకంలో ముంచి తీయాలని చెప్తుంది. పూర్వం జిలేబీల తయారీకి పుల్ల పెరుగునే వాడేవారు. అందుకే దీన్ని ప్రోబయోటిక్ గాను వాడతారు. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నది జిలేబీకి వర్తిస్తుంది. ఎక్కువగా తింటే పొట్టలో నొప్పి వచ్చేటట్లు, మితంగా తింటే మాత్రం ఒంటికి సరిపడా శక్తిని అందిస్తుంది అంటుంది ఆయుర్వేదం. జిలేబీ ఒక్కో చోట ఒక్కో రకంగా వండుతారు. మన దగ్గర మినపిండితో చేస్తే ఉత్తరాదిని ఎక్కువగా మైదాతో చేస్తారు. మైదా, గోధుమ, శనగపిండి, బియ్యపిండి, మినపిండిలో కాస్త పెరుగు లేదా నిమ్మరసం వేసి నానబెడతారు. తర్వాత ఆ పిండిని రంధ్రం చేసిన బట్టలో వేసి కాగిన నూనెలో చుట్టలుగా వత్తి వేయించి తీసి ఇలాచీ వేసిన పంచదార లేదా బెల్లం పాకంలో ముంచి తీస్తారు. కొన్ని చోట్ల వీటిని అచ్చంగా నేతిలో వేయించి రోజ్ వాటర్ లేదా కెవ్రా ఎసెన్స్ తో కూడిన పంచదార పాకంలో ముంచడంతో అవి సుమధుర పరిమళాన్ని వెదజల్లుతుంటాయి. ఈ వంటకం మన దేశంలో పంజాబ్ లో ప్రారంభమైందని అంటారు. అందుకే అక్కడ దీన్ని కాస్త పెద్ద సైజులో ప్రత్యేక తరహాలో చేస్తే బర్మా, బంగ్లాదేశ్, టర్కీల్లో ఈ స్వీటుని భారీ పరిమాణంలో చక్రాల్లా తయారు చేస్తారు. వీటికి భిన్నంగా ఇటీవల మన దగ్గర మినీ జిలేబీలు వండేస్తున్నారు. ఒకప్పుడు పిండితో మాత్రమే జిలేబీని చేసేవారు. ఇప్పుడు పన్నీర్, కోవా, చిలకడ దుంప, బ్రెడ్, రవ్వ, యాపిల్, అరటిపండు వంటి వాటితోనూ చుట్టేస్తడంతో విభిన్న రుచుల్లో అలరిస్తుంది జిలేబీ. గత దశాబ్దం నుంచి ప్రాచుర్యం పొందిన పన్నీర్ జిలేబీ అన్ని ప్రముఖ స్వీట్ షాపుల్లోనూ లభ్యమవుతుంది. కోవా జిలేబీకి మాత్రం మధ్యప్రదేశ్ లోని బరంపూర్ పెట్టింది పేరు. దీన్ని అక్కడ మావా జిలేబీ అని కూడా పిలుస్తారట. అది క్రమంగా ఇండోర్, జబల్పూర్ల నుంచి ఢిల్లీ, ముంబైలతో పాటు హైదరాబాద్ కి తరలివచ్చింది. చూడ్డానికి నల్లగా ఉండే దీన్ని ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు మళ్లీ మళ్లీ తినడానికి వెళ్తారట. అందుకే దేఖ్నే మే ఖాలా లేకిన్ బడా దిల్వాలా అంటూ దీనికోసం వినోసమైన నానుడి సృష్టించేశారు దాని రుచి చూసిన వాళ్ళు. రైల్లో ప్రయాణిస్తూ జిలేబీ తినాలనిపిస్తే ట్రావెల్ ఖానా సర్వీస్ ద్వారా టికెట్ తో పాటే బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తుంది మరి భారతీయ రైల్వే. సో లిజనర్స్, ఇదండి మరి వాళ్ళ జిలేబీ సంగతి. మరి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ ప్రసారం అయ్యే మహిళా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

హలో లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ రాజే సుజిత. మరి ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనం రోజు తినే ఆహారంలో భాగమైన ఉప్పు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. భోజనముకి అందరూ కూర్చున్నప్పుడు ఉప్పు కొంచెం ఇటు ఇవ్వండి అని అందరూ అడుగుతుంటారు. ఇటువంటి సంఘటన సామాన్యంగా ప్రతిరోజు కుటుంబ సభ్యులు భోజనం చేసేటప్పుడు జరిగేదే. మనకు రోజుకి ఎంత ఉప్పు కావాలో మరి తెలుసా? కానీ మనం తినే ప్రతి దానిలో ఉప్పు సహజంగానే ఉంటుంది. అవి పళ్ళు, కూరగాయలు, మాంసము, చేపలు. ఇదీ కాక వండిన పదార్థములు, ఉదయం ఉపహారము, తృణధాన్యములు, బిస్కెట్లు మొదలైనవి. దీనిలో ఏ విధమైన ఉప్పు కలుస్తుందో మీరు చెప్పగలరా? మీరు వాడే ఉప్పు అయోడైజ్డ్ ఉప్పా, మరి లేకపోతే బజార్లో ఏది దొరికితే ఆ ఉప్పు తీసుకోవడం మంచిదా కాదా? అధికమైన ఉప్పు తీసుకుంటే హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి దీని వివరంలోకి వెళితే ఈ విధంగా తెలుస్తుంది. మానవులకి ఉప్పుతో పురాతనంగా చాలా సంబంధాలు ఉన్నాయి. చెమట, రక్తం, కన్నీరు అన్ని ఉప్పగానే ఉంటాయి. మన పూర్వీకులు ఉప్పుని చేపల ద్వారా, జంతువుల ద్వారా ఆరగించారు. చైనా వారు, ఈజిప్ట్ ప్రజలు, రోమనులు మొదలగు పురాతన జాతులు కూడా ఉప్పును ఉప్పు జలాశయముల ద్వారా, సముద్రపు నీరు మొదలైన వాటి ద్వారా పొందగలిగారు. అయినా ఉప్పు కావాల్సినంత దొరకలేదు. ఏదైనా పదార్థము నిల్వ ఉంచుటకు ఉప్పు చాలా అవసరం. లిజనర్స్, మరి ఇప్పటిదాకా ఉప్పు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకున్నారు కదా? మరి ఇప్పుడు ఆయుష్మాన్ బావ కార్యక్రమంలో మీకోసం ఒక చక్కటి పాట ప్లే అవబోతుంది. విని ఆనందించండి.

0: skin and specialty clinic.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
2: సెల్ 8500136630.
3: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
4: ఎండలు మనం నాపలేవు, మన ఉత్సాహాన్ని తగ్గించలేవు.
3: చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద ఉపశమనాలు.
4: జాగ్రత్తగా ఉండండి, ఎండని జయించండి.
3: చల్లని మాటలతో, కమ్మని పాటలతో
4: మీ చింతనే ఉంది. మన రేడియో విష్ణు 90.4
3: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
5: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి ఉప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయంట, మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు లభించే ఉప్పు సముద్ర నీటిలో నుండి మరియు గనుల ద్వారా లభించేది. మరి వీటిలో సాధారణంగా కొన్ని తేడాలే ఉంటాయట, కాకపోతే చూడ్డానికి అన్నీ ఒకేలా ఉంటాయి. ముందుగా రాతి ఉప్పు, దీనిలో కొన్ని ఖనిజాలు ఉంటాయి. కోషిర్ ఉప్పు, ఇది పులుపుతో కలిసిన రాతి ఉప్పు. ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. మనం ఎక్కువగా వాడే ఉప్పు గనిలో నుండి లభిస్తుంది. దీనిలో అయోడిన్ కలిపి బాగు చేస్తారు. నల్ల ఉప్పు, గంధకము వాసనలో ఉండి కొద్ది ఖనిజములతో కలిపి ఉంటుంది. క్యూరింగ్, 94% ఉప్పు, 6% సోడియంతో కలిపి ఊదా రంగుగా ఉంటుంది. సముద్రపు నీటిని కాచి గాని డిస్టిల్ చేసి గాని చేసే ఉప్పు కొంచెం బూడిద రంగులో ఉంటుంది. దీనిలో లభించే కొన్ని ఖనిజములు గనిలో దొరికే రాతి ఉప్పులు అయితే ఉండదంట. థైరాయిడ్ గ్రంథి వలన కలుగు అనారోగ్యం ఎక్కువగా అయోడిన్ వల్ల కలుగుతుంది. సముద్రంలో దొరికే మొక్కలు గాని సముద్రపు చేపలు అయోడిన్ ఎక్కువగా లభ్యమగును. ఒక కప్పు పాలలో 100 మిల్లీగ్రాములు ఉంటాయి. దీన్ని తీసుకొనటం వలన మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది 5 సంవత్సరాల వరకు చాలా అవసరమంట. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం రోజుకి 150 మిల్లీగ్రాముల సామాన్య మానవునికి అవసరం పడుతుంది. అదే బాలింతలకు, గర్భంతో ఉన్నవారికి 200 నుంచి 300 మిల్లీగ్రాముల వరకు అవసరమవుతుంది. వైద్య నిపుణులు సహజముగా టీ స్పూన్ ఉప్పు ఒక మనిషికి సరిపోతుంది అంటారు. కానీ ఎంత ఉప్పును తీసుకుంటామో సరైన లెక్కలు లేవు. ఉప్పును ఎక్కువగా తింటే అధిక రక్తపోటు వస్తుంది. దీని వలన గుండెపోటు, గుండె జబ్బులు రావచ్చు. దీని వలన మూత్రకోశములు కూడా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. మూత్రకోశము శరీరంలోని సోడియంను బయటకు పంపుటకు ఉప్పు అవరోధం అవుతుంది. ఉప్పు వాడకము తగ్గించడం వలన రక్తపోటు తగ్గుతుంది. సోడియం, ఇది ముఖ్యంగా స్థూలకాయంలో సోడియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తగ్గించడం వలన మరింత మేలు జరిగే అవకాశం కూడా ఉంది. కొన్ని రకాల ఉప్పు శరీర ఆరోగ్యానికి మంచి చేస్తాయి. అవి సస్ఫోలా ఉప్పు మొదలైనవి. దీనిని సముద్రము నీటి నుండి తీసుకుని లవణమును కలిపి తయారు చేస్తారు. దీని వలన మంచి ఫలితములు కలుగుచున్నవి. లిజనర్స్, మరి ఉప్పు ఎన్ని రకాలు అన్న విషయాలు అయితే ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మీకు ఒక చక్కటి పాట ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. లిజనర్స్, మరి ఇప్పుడైతే ఉప్పు గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. పరిశోధకులు ఎక్కువ ఉప్పు రక్తపోటు రావడానికి కారణమైన మెదడుకు మాత్రం బలం ఇస్తుందని చెప్తున్నారు. చెమట పట్టడం వలన, శరీరంలో సోడియం పెరగడం వలన కలిగేడు చెడును పంచదార నీటి వలన నివారించవచ్చు అని చెప్తున్నారు.

మరి మీరు తినే పదార్థముల మీద ఉప్పు చల్లుకుని తినే అలవాటు ఉందా? మరైతే ఆ అలవాటును వెంటనే మానుకోవాలండోయ్. ఉదయం బ్రేక్ఫాస్ట్లోని తృణధాన్యము, చిక్కుళ్ళు, బిస్కెట్లు, సూప్, టన్లోని పదార్థములు వేయించిన పప్పులు, చిప్స్, ఉడికించిన మాంసము, చేపలు మొదలగు వాటిలో ఎక్కువ మోతాదులో ఉప్పు కలిసి ఉంటుంది. ముఖ్యంగా ఆవకాయ పచ్చడి, అప్పడము మొదలగు వాటి గురించి మరింత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరి ఎటువంటివి తీసుకోదలచిన పోషణ ఉప్పునైతే వాడాలట. మరి సోడియం ఉప్పు తక్కువగా ఉండే పదార్థాలు ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ముందుగా తృణధాన్యము అంటే పప్పులు, వరి, గోధుమలు, జొన్న, సజ్జ మొదలైనవి, తాజా పండ్లు, మీగడ, ఉప్పు కలపని వెన్న, నూనె, ఉప్పు కలపని వేరుశనగ పప్పులు, బఠానీలు మొదలైనవి, పంచదార, తేనె, జామ్, వంకాయలు, క్యాబేజ్, కాలీఫ్లవర్, దోసకాయలు, గుమ్మడి, చిక్కుళ్ళు, టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళదుంప మొదలైనవి, ఉప్పు ఎక్కువగా ఉండనివి, బిస్కెట్లు, కేకులు, గుడ్లలో తెల్లసొన, ఎండిన పళ్ళు మొదలైనవి, కూరగాయలు, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి మొదలైనవి. సో లిజనర్స్, మరి ఇవ్వండి ఉప్పు తక్కువగా కలిగిన పదార్థాలు. మరి ఇదండి ఇవాళ ఆయుష్మాన్ బాబా కార్యక్రమం ఉప్పు గురించి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు కదా? సో మరలా ప్రసారమయ్యే ఆయుష్మాన్ బాబా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సృజిత.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: చిన్నారులు పెద్దవారు ఇంటికి వెలుగులు.
0: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
1: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
0: గ్లూకోజ్ పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
1: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని పిల్లల్ని.
0: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫీట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. సింథటిక్ వద్దు, టైట్ ఫిట్ వద్దు.
1: వేసవి అంటేనే కాటన్ ముద్దు.
0: లేత రంగుల డ్రెస్సులు, చల్లగా ఉండే మనసులు,
1: గాలి ఆడేలా, హాయిగా ఉండేలా.
0: మీ ఫ్యాషన్ ని మార్చుకోండి, ఎండని తరిమి కొట్టండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో పర్యావరణం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కోటాను కోట్ల నీటి బిందువులు మట్టి రేణువుల కలయికి ఈ అనంత సాగరం భూమి అని ప్రతి మనిషి తెలుసుకోగలిగితే పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతాం, మన ప్రాణాల్ని మనమే రక్షించుకోగలుగుతాం. ఎలా సాధ్యమవుతుంది? ఎవరి చేతుల్లో ఉంది పర్యావరణ పరిరక్షణ అంటే? ఇందుకు ప్రభుత్వ రూపంలో ఉన్న ప్రజలు, వారిని ఎన్నుకుంటున్న ప్రజలు బాధ్యులే. భూగోళం వేడెక్కుతోంది, ఓజోన్ పొరకు రంధ్రాలు పడుతున్నాయి. 2060 సంవత్సరం తర్వాత మనిషి బ్రతకడమే కష్టం అని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో విద్యార్థులకు పర్యావరణ శాస్త్రాన్ని పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణాన్ని ఇంటర్మీడియట్ స్థాయిలోపు పాఠ్యాంశంగా చేర్చాలని 2003 సుప్రీంకోర్టు సూచించింది. కళాస్థాయి స్థాయిలో కంటే ఎల్కేజీ స్థాయి నుంచి ఈ అంశాన్ని చేర్చాలని వన్యప్రాణులతో చిత్రాలు నిర్మించే నిర్మాత శ్రీ శేఖర్ దత్తాత్రి అభిప్రాయపడ్డారు. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మటుమాయం చెయ్యాలంటే ఇది తప్పనిసరి అంటున్నారాయన. ప్రపంచ దేశాల మధ్య శత్రుత్వాలు పెరిగి యుద్ధాలు జరిగినప్పుడు చమురు నిక్షేపాలు, నిల్వలు నాశనమై నీటిలో కలిసిపోతున్నాయి. మున్ముందు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ తప్ప మరి ఏ ఇతర అంశాలు బోధించనక్కర్లేని పరిస్థితులొస్తున్నాయి. మనం నేర్చుకుంటున్న శాస్త్రాలన్నీ ప్రకృతిలో ఇమిడి ఉన్నవే కనుక ప్రకృతిని అధ్యయనం చేస్తే అన్నింటినీ చదివినట్లేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవడం నేర్చుకుంటే ఇదో పెద్ద శాస్త్రం అవుతుంది. కళాశాలల్లో జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, శరీర నిర్మాణ శాస్త్రంతో పాటు పర్యావరణ శాస్త్రాలను కూడా నేర్పాల్సిందే. జీవశాస్త్రం, సామాజిక శాస్త్రంతో పాటు అటవీ శాస్త్రం కూడా చాలా ముఖ్యం. కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సిసి ఏ విధంగా చేర్చారో అలాగే పర్యావరణ ప్రాముఖ్యత, పరిరక్షణ గూర్చి కూడా మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది అనంటున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ అభిప్రాయాలను అభివ్యక్తీకరించుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ శతాబ్దంలో ప్రపంచ దేశాలన్నీ మనిషి బ్రతికి బట్ట కట్టేందుకు పర్యావరణాన్ని రక్షించుకోవాలని, ఆగ్నిగోళంగా మారుతున్న భూగోళాన్ని పరిరక్షించుకోవాలని తపనపడుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు చెందుతున్న దేశాలు కూడా ఈ విషయంపై దృష్టి సారించడం అవసరం. తమ తమ దేశాల్లో లభ్యమయ్యే సహజ వనరుల్ని వినియోగించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భారీ ప్రాజెక్టులు నిర్మించి తలపెట్టిన అణు విద్యుత్ కేంద్రాలు నెలకొల్పాలని ఆలోచించిన పర్యావరణ సమస్య గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఈ తరం ప్రజలు బ్రతకడమే కష్టమైపోతున్న ఈ వాతావరణ పరిస్థితుల్లో రానున్న ముందు తరాల ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఈ విషయాలన్నీ విద్యార్థి దశలోనే నేర్చుకుని తదనుగుణంగా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు తన వంతు కృషి చేస్తే భావితరాల వారు కొంతకాలం మనగలగడానికి మార్గం సుగమమవుతుంది. ఈ ప్రకృతి అంతరించకుండా ఉంటుంది. విచ్చలవిడిగా అడవుల్ని నరికివేయడం, సముద్రాలు, నదులు కలుషితం కావడం, భూగర్భ జలాలు ఇంకిపోవడం, ఆమ్ల క్షార వర్షాలు కురిసి పంటలు నాశనమవడం, తుఫాన్లు, భూకంపాలు, టైఫూన్లు, సునామీలు, కత్రినాలు, రీటాల వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగడం చూస్తుంటే మున్ముందు ప్రకృతి వైపరీత్యాలు, బీభత్సాలు, ప్రళయాలు విలయతాండవం చేస్తాయనే భయం అటు పర్యావరణ శాస్త్రవేత్తలను, ఇటు పాలకులను, ప్రజలను పట్టి పీడిస్తోంది. దీని నివారణకు పర్యావరణ శాస్త్రాన్ని మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కొత్త మార్గాలను అన్వేషించాల్సి ఉంది. వాటిని ప్రతి ఒక్కరూ తూచా తప్పక పాటించాల్సి ఉంది. మన ప్రభుత్వం పర్యావరణం ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ఒక తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నాయి. అయితే ఈ కృషి మరింతగా ముందుకు సాగాలంటే పర్యావరణాన్ని పాఠ్యాంశంగా చేర్చిది భావితరాల వారైనా ఈ దిశగా కృషి చేసి ఈ విశ్వం 10 కాలాల పాటు ముందుకు సాగేట్టు చూడటానికి వీలవుతుంది. దేశంలోని ప్రతి రాష్ట్రం ఈ కోణంలో ఆలోచించి ప్రాథమిక స్థాయిలోని పర్యావరణాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. శ్రోతలంతవరకు విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో పర్యావరణం గురించి విన్నారు కదండి. మరల తిరిగి రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్ తో మీ ముందుకొస్తుంది మీ విజయ.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
2: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్.
4: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండీ, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
3: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
4: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
3: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
4: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
3: మా అడ్రస్
4: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
3: సెల్ 8500136630.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ నమస్కారం. తెలుగు నేల పులికించిన వేళ కరువు కోరల్లో చిక్కుకున్న కోస్తా తీరాన్ని కోటి రత్నాల సీమగా మార్చిన అపర భగీరథుడు ఆయనే సర్ ఆర్థర్ కాటన్. మట్టిని నమ్ముకున్న రైతు కళ్లల్లో ఆనందాన్ని, ప్రతి ఇంట్లో ధాన్యపు సిరులను నింపిన ఆ మహనీయుని జయంతి నేడు. ఈ సందర్భంగా రేడియో విష్ణు 90.4 అందిస్తోంది ఒక ప్రత్యేక కార్యక్రమం. సర్ ఆర్థర్ కాటన్ ఈ పేరు వినగానే గోదావరి జిల్లాలు ఆయన్ని మహోన్నత వ్యక్తిగా భావిస్తారు. కాటన్ దొరా అని గోదావరి ప్రజలు ఎంతో అభిమానంగా పిలుచుకుంటారు. బ్రిటిష్ వ్యక్తి అయినా సరే అంత అభిమానం సంపాదించుకోవడానికి కారణం ఆయన చేసిన ఇరిగేషన్ ఇంజనీరింగ్ పనులే. ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పుకుందాం. ఒక వేద పండితుడు గోదావరిలో స్నానం చేస్తూ ఒక శ్లోకం, నిత్య గోదావరి స్నాన పుణ్యోదయో మహామతిహి స్మరా మాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం అంటూ ఆ పండితుడు స్మరిస్తూ ఉంటే ఆ శ్లోకంలో కాటన్ అన్న పదం వినపడి ఆ దారిన గుర్రం మీద వెళ్తున్న తెల్ల దొర ఒక్కసారిగా గుర్రాన్ని ఆపి ఆ పండితుణ్ణి పిలిచి దాని అర్థం ఏమిటి అని అడిగారట. పవిత్ర గోదావరి జలాలతో అనుదినం స్నానాదులు ఆచరించగల పుణ్య ఫలాన్ని మాకు ప్రసాదించిన మహానుభావుడు, భగీరథ తుల్యుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ను స్మరిస్తున్నాను అని దాని అర్థాన్ని ఆ వేద పండితుడు చెప్పారుట. అంతటా తెల్లదొర కాటన్ జీతం తీసుకుని పనిచేసే ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆనకట్టలు కట్టి, కాలువలు తవ్వి, పంటలకు నీరందించడం ఆయన ఉద్యోగధర్మం. ఆయన తన విద్యుత్ ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించాడు. అంతమాత్రానికే మీరు ఆయన్ని దేవుడిగా భావించి ఆరాధించాలా అని అంటాడు. అప్పుడు ఆ పండితుడు, దొరగారు, విద్యుక్త ధర్మం నిర్వహణ దైవ లక్షణం. అటువంటి ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించేవారెవరైనా దైవస్వరూపులే.

ఈ గౌతమి మండలాన్ని గోదావరి జలాలతో సస్య శ్యామలం చేసి మా బ్రతుకుల్లో పాలు పోశారు దొరగారు. అందుకే ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాను అని సమాధానం ఇచ్చాడు. పక్కనే ఉన్న దుబాసి మీరు ఆరాధిస్తున్న కాటన్ దొరగారు వీరేనని పండితునికి చెబుతాడు. దొరగారు, మీ దర్శన భాగ్యంతో నా జన్మ తరించిందని ఆ పండితుడు కాటన్ దొరకు నమస్కరిస్తాడు. తాను పడిన శ్రమకు ఇక్కడి ప్రజల నుంచి అంత గుర్తింపు లభించినందుకు కాటన్ కళ్ల నుండి ఆనందబాష్పాలు రాలాయి. అప్పటినుండి కాటన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఈనాటికి నిలిచే ఉన్నారు. కాటన్ దొర మే 15న జన్మించారు. ఆయన జన్మదినం సందర్భంగా ఆయన గురించిన విశేషాలు మనం తెలుసుకుందాం. సర్ ఆర్థర్ కాటన్ 1803 మే 15న ఇంగ్లాండ్లో చెషైర్లో కాంబర్ మియర్ ఆబేలో జన్మించారు. 10 మంది సంతానంలో ఈయన 10వవాడు. తండ్రి హెన్రీ కల్వరీ కాటన్. 1818 నాటికి కాటన్ వయస్సు

15 సంవత్సరాలు. ఈ వయసులోనే ఈస్ట్ ఇండియా కంపెనీ మిలిటరీ సెమినరీ ఐడిస్కాచ్లో చేరి ఇంజనీరింగ్ శిక్షణ పొందారు. 1819లో సెకండ్ లెఫ్టినెంట్గా మద్రాస్ ఇంజనీర్స్లో చేరి భారతదేశానికి వచ్చారు. కాటన్ భారతదేశానికి వచ్చిన తర్వాత 1821లో మొదటిసారి దక్షిణ భారతంలో కరువు కాటకాలు చూసి చెలించిపోయారు. 1828లో కావేరీ డెల్టాలో కొల్లిడం ఆనకట్ట నిర్మాణంలో పాల్గొన్నారు. 1836లో కృష్ణానదిపై పాత ఆనకట్టను బాగుచేసి కృష్ణా డెల్టాకు నీరందించారు. కానీ ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం గోదావరి నదిపై ప్రాజెక్టు. 1840లో గోదావరి డెల్టా ప్రాంతం కరువు ఆకలి చావులతో అల్లాడిపోయేది. 1832-33 సంవత్సరాల్లో వచ్చిన డొక్కల కరువులు లక్షల మంది చనిపోయారు. దీన్ని చూసిన కాటన్ దొర 1844లో గోదావరి నదిపై ఆనకట్ట ప్రతిపాదన చేశారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇసుక నేలపై ఆనకట్ట నిలవదు, డబ్బు దండగా అని కొట్టిపారేసింది. కానీ కాటన్ పట్టుదల వదల్లేదు. కాటన్ 3 సార్లు ఇంగ్లాండ్ వెళ్లి ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లతో పోరాడారు. 1 రూపాయి పెడితే 1000 రూపాయలు పంట వస్తుంది అని లెక్కల సహితం చూపించారు. చివరకు ఈ ఆనకట్టను ధౌళేశ్వరం దగ్గర గోదావరిపై 3.6 కిలోమీటర్ల పొడవైన ఆనకట్టను కేవలం 5 సంవత్సరాల వ్యవధిలో 1847-1882 మధ్య నిర్మాణం చేశారు. అప్పట్లో అది ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్ట.

ఇసుకపై రాతి కట్టడం ఎలా నిలుస్తుందో ఇంజనీరింగ్ అద్భుతంగా చూపించారు. స్టోన్ అన్కట్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. ఫలితంగా ఆనకట్ట కట్టిన తర్వాత గోదావరి డెల్టా ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా మారింది. 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది. కరువు మాయమైపోయింది. కాటన్ దొరపడిన కష్టమంతా ఆనకట్ట రూపంలో ప్రజలకు దర్శనం ఇచ్చింది. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. కాటన్ దొరని అపర భగీరథుల్లా కొలిచారు. నేటికి కొలుస్తూనే ఉన్నారు. ధవళేశ్వరం ఆనకట్ట కాకుండా కృష్ణానదిపై విజయవాడ దగ్గర 1882-1855 మధ్య ఆనకట్ట నిర్మించారు. దీంతో కృష్ణా డెల్టా అంతా కూడా సస్యశ్యామలమైంది. ఇదే కాకుండా మద్రాస్ నుండి కాకినాడ వరకు బంకింగ్హామ్ కెనాల్ నౌకాయానానికి ఉపయోగపడేలా కాలువ తవ్వించారు. నీటి బొట్టును వృధా చేయకూడదు, నదులను అనుసంధానం చేస్తే దేశంలో కరువు ఉండదని ఆయన 150 ఏళ్ల క్రితమే చెప్పారు. కాటన్ దొర ఇంజనీరింగ్లో అనేక విప్లవాత్మక మార్పులు అప్పట్లోనే ప్రవేశపెట్టారు. ఇసుక నేలపై ఆనకట్ట కట్టడానికి వెంట్ వే పద్ధతి కనిపెట్టారు. వరదలో ఇసుక కొట్టుకుపోకుండా రాళ్లను అమర్చే టెక్నిక్ ఇది. ఇది ప్రపంచ ఇంజనీరింగ్లోనే కొత్త వరబడి. దీనిని కాటన్ పద్ధతి అని పిలిచారు. ప్రాజెక్టులు నిర్మాణ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పని అయ్యే విధంగా చూసేవారు. అప్పట్లో గోదావరి ఆనకట్ట అంచనా వ్యయం 50 లక్షలు, కానీ కాటన్ దానిని 17 లక్షలకి పూర్తి చేశారు. లంచాలు దూబరా లేకుండా పనిచేయించారు. కూలీలతో సమానంగా ఆయన కూడా బురదలో దిగి పనిచేసేవారు. కూలీలకు సరైన జీతం, వైద్య సదుపాయం కల్పించారు. అందుకే ఆయన్ను దొర అని కాకుండా తాత అని ప్రేమగా పిలిచేవారట. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కొన్ని అరుదైన సంఘటనలు జరిగాయట. ఒకసారి ఆనకట్ట పనిలో అవినీతి జరుగుతోందని తెలిసి ఈ ప్రాజెక్టులో ఎవరైనా ఒక్క పైసా తిన్నా వాడి వంశం నాశనం అవుతుంది అని హెచ్చరించారట. ఆ తర్వాత ఎవరూ లంచం ఆశించకుండా పనిచేశారట. అలాగే ఆనకట్ట నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆయన పర్యటన సందర్భంగా ఒక పేద రైతు ఇంటికి వెళ్లడం జరిగింది. ఆ రైతు ఇంట్లో కాటన్, చద్దన్నం, గోంగూర పచ్చడి తిని ఇదే బ్రహ్మాండమైన భోజనం అని కితాబిచ్చారట. కాటన్ తెలుగు భాషని చాలా అనర్గళంగా మాట్లాడేవారట. రైతులతో నేరుగా తెలుగులోనే మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేవారు. నీళ్లు లేకపోతే నేల పనికిరాదు, నేల లేకపోతే నీళ్లు పనికిరావు అని స్పష్టంగా తెలుగులో చెప్పేవారట. ఇక్కడి వారితో మాట్లాడేందుకు ఆయన తెలుగు నేర్చుకున్నారట.

కాటన్ దొర ఒక బ్రిటిష్ అధికారిలా కాకుండా సామాన్య ప్రజలతో కలిసిపోయారు. రైతులు కష్టాలు స్వయంగా తెలుసుకునేవారు. భారతదేశ ప్రజల కడుపు నింపడమే నా లక్ష్యం అనేవారు. ఆయన నిజాయితీ అంకితభావం వల్లే అంత తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఆనకట్టలు పూర్తయ్యాయి. లంచం అవినీతి అంటే కాటన్ అసలు సహించేవారు కాదు. కాటన్ దొర 1841లో ఎలిజబెత్ లియర్ మంత్ అనే స్కాటిష్ మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇక 1858లో మద్రాస్ ప్రెసిడెన్సీ చీఫ్ ఇంజనీర్ అయ్యారు. 1860లో నైట్హుడ్ ఇచ్చి సర్ బిరుదిచ్చారు. 1861లో జనరల్ హోదాలో రిటైర్ అయ్యారు. సర్ ఆర్థర్ కాటన్ ఒక ఇంజనీర్ మాత్రమే కాదు, కోట్లాది మంది రైతుల పాలిట దేవుడు. బ్రిటిష్ వాళ్లల్లో మంచివాళ్లు కూడా ఉన్నారు అనడానికి నిలువెత్తు నిదర్శనం. నదిని బంధించి నాగరికతను నిర్మించిన మహానుభావుడు. గోదావరి నది ప్రవహించినంతకాలం కాటన్ దొర కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన పేరు మీద ధవళేశ్వరంలో కాటన్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఆయన వాడిన సామాన్లు, ఫోన్లు, ఫోటోలు ఉన్నాయి. ధవళేశ్వరం ఆనకట్టును ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ అంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధాన పట్టణాల్లో ప్రధాన కూడళ్లకు ఆయన పేరు పెట్టారు. ఈ జిల్లాల్లో ఆయనవి అనేక విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాటన్ దొర తెల్లవాడు కాదు, తెలుగు ప్రజల గుండె చప్పుడు. ఎంతోమంది రైతుల పాలిట దేవుడు ఆయన. సర్ ఆర్థర్ కాటన్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన గురించిన అనేక విషయాలు విన్నారు కదా. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫీట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
0: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
0: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7383-51695.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 1911 93.

0: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మస్త్ టైంపాస్. లిస్నర్స్, మరి ఈనాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మరి మీకు నచ్చిన సాంగ్స్ వినాలి అనుకుంటే 9704949492 అనే నెంబర్కి అయితే డైల్ చేసేయండి. లిస్నర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాడు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్ అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్ అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119193.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్ లిసనర్స్. మరి నటమని కార్యక్రమానికి మన ఫస్ట్ లక్కెస్ట్ కాలర్ ఎవరు లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. హలో, హలో, సారీ అండి, లైన్ అయితే కట్ అయిపోయింది. ఓకే, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో, హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. హలో,
3: హలో,
2: హలో, హాయ్ అండి. హలో, హలో,
4: నమస్తే అండి.
2: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: నల్లమిది వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మార్చివారి నుంచి. అమ్మ విజయ గారు,
2: ఓకే, ఎలా ఉన్నారు వెంకటరెడ్డి గారు? బాగున్నారా?
4: చాలా బాగున్నానమ్మా, కార్యక్రమాలన్నీ వింటున్నాను, మన కార్యక్రమాలన్నీ కూడా.
2: ఓకేనండి,
4: చాలా బాగుంటున్నాయమ్మా. మరి ముఖ్యంగా ప్రసాద్ గారు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, రెండు మూడు సార్లు విన్నాను ఆయన వాయిస్.
2: అవునండి,
4: మీకులాగా చాలా చాలా చాలా బాగా చూడ

0: అన్ని విషయాల్లో సరళ సరళగా మాట్లాడుతున్నారు.
1: అవునండి.
0: మరి వారికి మీకు అలాగే మిగిలిన మన ఆద్యాలు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నారమ్మా ఈ సందర్భంగా.
1: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
0: అలాగే అమ్మ విజయ్ గారు.
1: ఓకే, మరి ఈరోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం కదా,
0: అవునండి,
1: మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఫ్యామిలీ గురించి?
0: కలిసి ఉంటే కలిసి సుఖం అండి.
1: కలిసి ఉంటే
0: జాతీయ కుటుంబ కుటుంబ బాంధవ్యాలు బాగా కొనసాగితే ఆనందం ఎక్కువగా ఉంటదండి. విడివిడిగా ఒంటరిగా ఉండే కన్నా
1: అవునండి,
0: కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండి ఒకరికొకళ్ళు అనుకుని పనులు చేసుకుంటూ సంసార రథాన్ని సక్రమంగా సక్కబెట్టుకుంటే దానికి మించిన ఆనందం ఇళ్లలో ఏమి ఉండదని నేను అనుకుంటున్నానండి.
1: ఓకే, సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారంతే కదా.
0: అవునండి,
1: చెప్పండి మరి ఈ సందర్భంగా.
0: మరి మీకు మీకు ఆ మధ్యనే చిన్న మాట ఇచ్చాను, మధువనిలో రాధిక ఒక లైన్ పాడతానండి, నాకు ఇష్టమైన పాట,
1: తప్పకుండా పాడండి
0: కొద్దిగా. అలాగే అండి, ధన్యవాదాలండి. మధువనిలో రాధికవో, మధువనికే గీతికవో, మధురం ఈ జీవనం, మధురం ఈ యౌవనం. మధువనిలో రాధికవో, మదిపలికే గీతికవో, మధురం ఈ జీవనం, మధురం ఈ యౌవనం. మనోహరం మనోహరం, కార్తీకాల కలలే చిలికి వెలిగే జాబిలి, ఎదలో మల్లెల పొదలో.

0: వెతలే మాసిన కథలో వెలిగెను నేడి సూర్యుడు, తొలి తొలి వలపులే తొలకరి మెరుపులే విరిసే వేళలు ఏళలు డోలలు. మధువనిలో రాధికవో మధువలికే గీతికవో.
1: చాలా సంతోషం అండి విజయ్ గారు.
2: సూపర్ అండి, చాలా చాలా చక్కగా పాడారు. మీ సాంగ్ కూడా ప్లే చేయక్కర్లేదు అనుకుంటున్నాను ఇక నేను. మీరే చక్కగా మంచి పాట పాడి చేశారు.
1: ఆ పాట అవసరం లేదు, ఇంకో పాట ఏదైనా మరి కొద్దిగా వినిపించండి.
2: చెప్పండి సాంగ్ ఏ సాంగ్ ప్లే చేయమంటారు అయితే?
1: సోగ్గాడు చిత్రం అండి, శోభన్ బాబు గారిది. సోగ్గాడు నాకు చాలా ఇష్టమైన సంగీతం, రచన అన్ని బాగుంటాయండి, సరదాగా ఉంటుంది అండి పాట. అవ్వా బువ్వా కావాలంటే, అవ్వా బువ్వా కావాలంటే అయ్యేది నా అమ్మాయి. చాలా బాగుంటుంది. మా పరిసర ప్రాంతాల్లో మంటపేటలో కూడా ఈ షూటింగ్ చేశారండి అప్పట్లో.
2: తప్పకుండా అండి,
1: మరి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ. మరి మా మిత్రులు బండారు తిమ్మత్తుల గుప్తా గారు, శాస్త్రిరావు గారు, జగన్నాథరావు మాస్టర్, అలాగే మనకి మాణిక్యాలరావు గారు, పిన్ని బాబాయ్ గారు, డాక్టర్ గారు ఆరంపి లింగమూర్తి గారు, మరి అలాగే అందరికీనండి మీకు ప్రత్యేక ధన్యవాదములు విజయ్ గారు.
2: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజనెస్ మరి చెక్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడుదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు బుట్టేటి జగన్నాథరావు.
0: విశాఖపట్నం
1: అండి.
0: విశాఖపట్నం చింతల అగ్రహారం. ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నాం మేడం. మీరు జోష్గా కార్యక్రమం చేస్తున్నారు, రాకుండా ఉండగలమా చెప్పండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి. వింటున్నారా ప్రోగ్రామ్స్? నేను
1: వింటున్నాం అమ్మండి, కార్యక్రమాలు వింటున్నాం. సెలవులు కదా, దాదాపు వినడానికి అవకాశం బాగా కలుగుతుంది.
0: పోన్లేండి, మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయితే ఇంకా బిజీ అయిపోతారు.
1: మళ్ళీ బిజీ అయిపోతామమ్మా.
0: అవునండి,
1: నిన్న ప్రసాద్ గారు వచ్చారు కానీ నేను కొద్దిగా పనులు ఉండిపోవడం వల్ల రాలేకపోయాను.
0: అవునవును, ఓకే.
1: విన్నాను కానీ బయట ఉన్నాను, వినలే రాలేకపోయాను.
0: ఓకే ఓకేనండి.
1: అయితే ఈరోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం చెప్పారు కదా.
0: అవునండి.
1: అంటే ఒక రకంగా చెప్పాలంటే కుటుంబమే మన జీవితానికి మొదటి పాఠశాలమ్మా. అంటే తల్లిదండ్రులే మొదటి గురువులు అవుతారు.
0: అవును.
1: అంటే ప్రేమ ఆప్యాయత అనుబంధాల నిలయమే కుటుంబం.
0: అవును.
1: కష్టాల్లో తోడుండేది, సంతోషాల్లో నవ్వించేది కుటుంబమే. ఇక సమాజానికి బలమైన పునాది కుటుంబం.
0: ఓకే.
1: ఇక ఒక్కటిగా ఉండే కుటుంబం ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటుంది అంటే ఉమ్మడి కుటుంబాలు.
0: ఇది వరకటి కాలంలో చూసాం, ఇప్పటి కాలంలో అయితే లేవు.
1: ఇప్పుడైతే కష్టం,
0: ఇష్టపడరు కూడా.
1: ఎప్పుడూ ఉన్నాయని అంటున్నారు కానీ కళ్ళు మూసుకొని కలగాసియాలి.
0: అంతేనండి, ఏదో అక్కడక్కడ ఉంటాయి, చూసి ఆనందించాలంతే. అబ్బాయి, ఈ కాలంలో కూడా ఉమ్మడి ఫ్యామిలీస్ ఉన్నాయి, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయని మనం చూసి ఆనందించాలంతే.
1: అంతే అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలను కూడా కొన్ని రకాలమైనటువంటి మనస్పర్ధలు వచ్చేస్తున్నాయి. అంటే వాళ్ళ సంపాదన ఎక్కువగా ఉంది, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి బాగా ఖర్చు పెడతారు, మనకి అబ్బాయిలే ఉన్నారు, మనకి ఏమి ఉండదు, ఎందుకు మీరు అంటే ఇలా మధ్య మధ్యలో ఎక్కువగా వస్తున్నాయండి. ఉండే వాస్తవాలు కాదన్నా అవే నిజాలు.
0: అవునవును, ఇప్పుడు అందరూ కూడా ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు కదండి.
1: అలాగే ఉంది మరి పరిస్థితి.
0: అవునండి, చెప్పండి మరి సాంగ్ ఏ సాంగ్ విందామంటారు?
1: ఈ రోజు నాకు కొద్ది ఓల్డ్ పిక్చరే, సతీ అనసూయ అమ్మ, శారద వాళ్ళు నటించింది 71 అనుకుంటా.
0: సతీ అనసూయ
1: ఆలయ మేళ. అవునమ్మా, ఆలయ మేళ అర్చన ఏలా ఆరాధన ఏలా అని సాంగ్ ఉంటుంది.
0: ఓకే ఓకే, తప్పకుండానండి.
1: ఆ సాంగ్ ని మా నల్లమల్లి వెంకటరెడ్డి గారికి, బండారు త్రిమూర్తుల గుప్తా గారికి, మరి అలాగే దుర్గారా మాణిక్యాలరావు గారికి డెడికేట్ చేసేయండి.
0: ఓకే ఓకే, తప్పకుండానండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరి మీకోసం మీరు కొరకున్నట్లుగా చక్కని బిట్టుకు సాంగ్ ప్లే చేస్తున్నాం. లేజినట్టు నేను చేయాలి.

0: లిస్నర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి మన కార్యక్రమానికి మన నెక్స్ట్ కాలర్ ఎవరు, లక్కీస్ట్ కాలర్ ఎవరు కాల్ చేశారు, మరి ఎవరు కాల్ చేశారో తెలుసుకుందాం. హలో హలో హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద లక్ష్మయ్య.
0: లక్ష్మి గారు, మీ వాయిస్ కట్ అవుతుంది, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడరా. కొంచెం పక్కకు వచ్చి
1: మాట్లాడండి.
0: చెప్పండి లక్ష్మి గారు.
1: సినిమా మేడం నాకు.
0: ఏంటండి
1: సినిమా? సినిమా 12 కాపురం మేడం.
0: ఓకే.
1: దానిలో బాబు వినరా అన్న తమ్ముల కథ ఒకటి పడుంది మేడం.
0: ఓకే ఓకేనండి.
1: 12 కాపురం.
0: ఓకేనండి, ఆ పాట ప్లే చేయమంటారా?
1: ఆ పాట కావాలి మేడం నాకు.
0: ఓకే, తప్పకుండా ప్లే చేద్దామండి
1: మేడం. చెప్పండి మేడం, కుటుంబం మేడం.
0: అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం కదా, మరి ఫ్యామిలీ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు?
1: ఏం చెప్తుంది మేడం, ఉమ్మడి కుటుంబం అంటే అందరు మంచిగా ఉండాలి, కానీ మా ఉమ్మడి కుటుంబం ఎక్కడ మేడం, ఇప్పుడు లేవు కదా మేడం.
0: అవునండి,
1: ఉమ్మడి కుటుంబం అసలు లేనే లేదు మేడం. ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు అలాగే అయిపోతారు, పెళ్లి లేని ఇమ్మడే అలాగే అయిపోతున్నారు.
0: అవునవును, మామూలు ఫ్యామిలీయే ఉండడం లేదు కదా, ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఇక్కడ అలా ఉంటున్నారు కదా.
1: అవును మేడం.
0: ఓకే
1: మేడం, పాట అదేవద్దు కానీ ఇది ఇంటింటి రామాయణం మేడం. ఇంటింటి రామాయణం.
0: ఇంటింటి రామాయణం.
1: ఇంటింటి రామాయణముల పాట టైటిల్ సాంగ్ ఇంటింటి రామాయణం ఎంతైనా ప్రేమైన పాట కావాలి మేడం. ఈ పాట ఏంటి మేడం, కుటుంబ పాట అనేది.
0: ఓకే ఓకే, తప్పకుండానండి.
1: ఈ పాట కావాలి మేడం.
0: ఓకే.
1: ఇంకా మేడం, మా ముగ్గురు మీద మిత్రులు ముగ్గురు ఉంటారు మేడం, మాకు కర్నూలు బ్రహ్మయ్య గారి కాయ మేడం ముఖ్యంగా.
0: ఓకేనండి.
1: మా సాతాపు నాగశెట్టి గారికి, మన ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లా నుంచి బాలాజీ గారికి, వెంకటేష్ గారి పిల్పాటి వెంకటేష్ గారికి మేడం, ముగ్గురికి మేడం.
0: ఓకేనండి, తప్పకుండా వీరందరికీ కూడా మీరు మీ తరపు నుండి పెద్ద హాయ్ చెప్పేస్తూ, మరలనే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజనర్స్ మరి చక్కని పాటలను అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: హలో నమస్తే.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో హలో
0: హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: హలో హాయ్ నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా మేడం.
0: రామయ్య గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: చాలా చాలా చాలా బాగున్నాం.
0: వాయిస్ వినిపించట్లేదా ఏంటి? మీరు ఇందాక కూడా కాల్ కనెక్ట్ అయినట్టు అయ్యి డిస్కనెక్ట్ అయిపోయింది.

0: అవును, వెంటనే మరి హలో హలో అంటే మీరేం మాట్లాడట్లా.
1: అది వినపడలే మేడం.
0: ఇప్పుడు కూడా అలాగే కొంచెం డిస్టర్బెన్స్ గా అనిపించింది.
1: తర్వాత మళ్ళీ మామూలు వచ్చారు.
0: అవునండి, చెప్పండి ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: అందరు బాగున్నారు మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.
1: అందరికి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: హలో హలో,
0: చెప్పండి చెప్పండి.
1: అందరికి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: అలాగే ఈ సందర్భంగా కలిసిందాం వస్తున్నా మేడం.
0: కలిసిందాం రా. చెప్పండి.
1: మనస్సు మనస్సు ఆ పాట మేడం.
0: ఓకే ఓకే.
1: ఇంకా మేడం విశేషాలు? అక్కడ వర్షం పడుతుంది మేడం భీమవరంలో?
0: లేదండి, ప్రెజెంట్ అయితే బాగానే ఉంది.
1: కాకపోతే ఇక్కడ మాకు మబ్బు పట్టేసింది, కావాలి వర్షం అయితే లేదు మేడం.
0: ఓకే ఓకేనండి.
1: ఇలాగే మా ఈ పాట మా కుటుంబ సభ్యుల పేరు చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: భాగ్యాలు సుబ్బలక్ష్మి, లక్ష్మి నరసింహ, సుజాత, సుహాసిని, సువర్ణ, ఆదిశేషయ్య, లక్ష్మీదేవి, బాలకృష్ణ, చిన్నబాబు, దివాకర బాబు మరియు మా కుటుంబ సభ్యుల కోసం, సర్దార్ కోసం, బ్రహ్మయ్య కోసం, పూరయ్య కోసం, మీకోసం, అందరి కోసం ఈ పాట మేడం.
0: ఓకే, తప్పకుండానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం మరి మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి భాష లేదు. ఆశే తప్ప, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరొక కలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: నల్గొండ జిల్లా చంగంపేట మండలం తీర్చివాల గ్రామం దమ్మోజ్ వెంకటాచారి మాట్లాడుతున్నాను మేడం.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: ఓకే, చెప్పండి.
1: ఏం చెప్పాలి మేడం, అడగండి.
0: మరి ఈరోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం కదా, మరి ఫ్యామిలీ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు?
1: కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం అంటేనే ఇష్టం మేడం నాకు. ఇప్పుడే ఈ రోజులో ఎవరు ఉంటారు మేడం, అంతా పెళ్లి కాకనే ఏది పడుతుంది, చాలా రూమ్ పెట్టుకుంటారు.
0: అవునండి, అప్పట్లో అన్ని ఉమ్మడి కుటుంబాలే కదా.
1: అప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఎవరి కష్టాలు వచ్చినా కుటుంబ బాధ్యత మొత్తం ఒక పెద్ద మనిషి చూసుకునేది. ఇప్పుడు ఎవరికి వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు.
0: అవునండి, ఎవరికి వాళ్ళే యజమానులు.
1: సంసారం ఒక చదరంగం పాట వినిపించారా మేడం?
0: సంసారం ఒక చదరంగం మూవీ నుంచి టైటిల్ సాంగ్.
1: అవును మేడం.
0: ఓకే, తప్పకుండా అండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం ఒక చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: ఫ్రమ్ ఏలూరు అండి.
0: నాగేశ్వర గారు ఫ్రమ్ ఏలూరు.
1: ఏలూరు.
0: ఓకే
1: మేడం, బాగున్నారా?
0: బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు?
1: నేను ఇంకా బాగున్నాను, చెప్పండి.
0: మీరే చెప్పాలి, కాల్ చేశారు కాబట్టి.
1: కాల్ చేసి నేను మాట్లాడాలి కదండి.
0: అవునండి.
1: మాకు ఎండలు బాగుంటున్నాయి అండి.
0: ఇక్కడ మాకు కూడా అలాగే ఉన్నాయండి, ఎండలు ఎక్కువగానే ఉంటున్నాయి.
1: కానీ 5 గంటల నుంచి చల్లబడింది అండి.
0: ఇప్పుడు మాకు అలాగే ఉంది, చల్లబడిపోయింది.
1: మాకు 5 గంటల చల్లబడింది. ఏంటో చల్లబడింది వాతావరణం, కాల్ చేసి చూద్దాం అనుకున్నానండి. కాల్ చేసి మేడం

0: అవునాక మేడం
1: రాబట్టి
0: అనుకుంటానండి, ఎందుకంటే అమ్మాయి చాలా చేస్తా ఉంటానండి.
1: అవునండి అవును. చెప్పండి, మరి ఈరోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం, మరి ఫ్యామిలీ గురించి కుటుంబం గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు?
0: ఫ్యామిలీ గురించి కుటుంబం అంటారండి, ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయిందండి. అంటే అంటే అలా కదండి, దొరికితే పెద్దోళ్ళ ఆలోచించడం సంబంధం చేయాలనుకోండి, పిల్లనివ్వాలన్నా పిల్లలని తీసుకోవాలన్నా సరే ఏదో రకంగా సంబంధాలు కలుపుకోవాలంటే ఒక పెద్ద ఫ్యామిలీ అయి ఉండాలరా, పద్ధతి సాంప్రదాయాలు ఉంటాయి.
1: అవునవును.
0: ఒక పెద్ద ఫ్యామిలీలో
1: పెద్ద ఫ్యామిలీ చూసుకుని చేసుకునేవారు,
0: వాళ్ళ అనుభవాలన్నీ బాగుంటాయిరా, చక్కగా ఉంటారు, సుఖపడతారా, అమ్మాయిని కానీ అబ్బాయి కానీ ఇచ్చినా తీసుకున్నా అనే వాళ్ళని పెద్ద ఫ్యామిలీ
1: అంటే.
0: ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అంతా ప్రేమలో వ్యవహారాలు పడిన తర్వాత ఈ ఫ్యామిలీ అంతా దూరం అయిపోయారు.
1: అవునండి.
0: అంటే వాళ్ళ గురించి వాళ్ళ స్వార్థపూరితంగా ఆలోచించుకోవటం మామూలుగా ప్రయత్నపడటం,
1: అంటే
0: ప్రేమించుకోవడం తప్ప అంటలేదు నేను, వాళ్ళు జనరల్ గా చెప్తున్నానండి. ఫ్యామిలీ దూరం
1: వస్తారు,
0: పెద్దరికి లేకుండా అయిపోతుంది.
1: ఇది వరకు పెద్దవాళ్ళు ఏ సంబంధం చెప్తే ఆ సంబంధమే చేసుకునేవారు,
0: తల వచ్చి చేసుకునేవాళ్ళు.
1: అవునండి. మా బాబాయ్ గారు చూసారు, పెద్ద నాన్నగారు చూసారు అని చెప్పి చేసుకునేవారు.
0: నేను అదే పనులు చేశాను మేడం గారు, ఎవరు కదండి. అసలు నేను చూశాను ఎగ్జాక్ట్ మన దేవాలయంలోనే చూశాను. చూసినట్టు బయటకు వచ్చాంటే మా చిన్నాన్నగారు వచ్చి ఎలా ఏంటో ఏం మాట్లాడటం బయటకు వచ్చిందంటే అలా ఎంతగా చిన్నా మీకు కానీ నచ్చి చెప్పండి నేను ఊగొట్టేస్తాను అన్న. అయితే మాకు నచ్చింది కానీ ఇచ్చాను అన్న. అలా మా నాన్నళ్ళు వెళ్ళి చూసి అంటే తలస మాట్లాడుకుందాం అన్నారు. కానీ మా చిన్న అవగానే అప్పుడే సాంబారు ఎంత తీసేసుకుంది. అదండి అదండి, మాకు సాంప్రదాయం కుటుంబం బాగా నచ్చింది అలాగండి. అది చూసుకోవడం సుఖపడతారండి నిజంగా. ఉండకూడదండి. ఏమంటే మనం ఒక్క ఇంట్లో ముందు తీసుకెళ్తాం కానీ దూరం ఆలోచించాలండి, ఏదైనా సరే ఎవరైనా దూరం ఆలోచించి కూడా వాళ్ళ ఫ్యామిలీ బాగుంటాయండి.
1: అవునండి అవునవును.
0: అదండి మీ అభిప్రాయం మేడం గారు నేను చెప్పింది కదా.
1: సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు. ఇంకేంటి? చాలా చక్కగా చెప్పారు. మరి చెప్పండి, ఈ సందర్భంగా ఏ సాంగ్ విందామంటారు?
0: దొంగాట మూవీలో పాట విందామండి.
1: దొంగాట మూవీ నుంచి ఏం పాట ప్లే చేయమంటారు? చిలిపి చిరుగాలి. అవునండి, జగపతి బాబు సౌందర్య.
0: ఆ పాట వేయండి.
1: ఓకే తప్పకుండా అండి. ఏదండి?
0: ఏమన్నా మంచి మాట చెప్పండి.
1: మంచి మాటలు రోజు చెప్పుకుంటున్నాం కదండి.
0: అయితే బాగా జనరల్ గా చెప్పండి, ఇప్పుడు చెప్పుకుంటామండి.
1: పాపం టైం అయిపోతుంది, చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా. నెక్స్ట్
0: టైం
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
1: హలో నమస్తే అమ్మా, విజయపాకండి, శుభ సాయంత్రం.
0: నమస్తే, త్రిమతుల గుప్తా గారు. ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నా అండి. మీకు మన కాలర్స్ కి, లిజనర్స్ కి, అందరికి హృదయపూర్వకంగా మరోమారు ప్రపంచ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఆ కుటుంబం గురించి ఎంత ప్రస్తావించుకున్నా, ఎంత ఎన్ని సార్లు అనుకున్నా సరే చాలా తక్కువే అండి.
0: అవునండి,
1: ఎందుకంటే కుటుంబం అన్నది ఒక పరమ పవిత్రమైందండి. కష్టాల్లోను సుఖాల్లోను మంచిలోను చెడ్డలోను కూడా అన్నిటిలోనూ మనకు తోడుగా ఉండేది ఏంటంటే కేవలం కుటుంబం అండి.
0: అంతే కదా.
1: అదే అండి, ఒక కుటుంబం బాగుంటే తద్వారా సమాజం బాగుంటది, సమాజం బాగుంటే తద్వారా రాష్ట్రం బాగుంటది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటది, దేశం బాగుంటే ప్రపంచమే బాగుంటది. లోక సమస్త సుఖలో భవంతు, వసతి కుటుంబంలో మనం బ్రతకాలంటే మన కుటుంబం ముందుగా బాగోవాలి.
0: అంతేనండి, మరి ఏదైనా కష్టం వస్తే కుటుంబం వాళ్ళే ఆదుకుంటారు, కానీ బయట వాళ్ళు ఎవరు ఆదుకోరు కదా.
1: ఆదుకోరు కదండి, ఇంట్లో వాళ్ళే ఆదుకుంటారు కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళకి వేరే కష్టం ఏదైనా వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళే ఆదుకుంటూ ఉండాలి.
0: అంతే అంతే,
1: ఒకరికొకరు అన్నట్టుగా జీవించాలండి.
0: అవునండి అవును,
1: మనిషి సంఘజీవి కాబట్టి సంఘం బాగుంటే మనం బాగుంటామండి. అందువల్ల మనతో పాటు మన కుటుంబంతో పాటు సంఘంలో నివసించే వాళ్ళు, సమాజంలో నివసించే వాళ్ళు కూడా బాగోవాలని మనసారా కోరుకుంటూ మనకు చేతనే సహాయం చేయగలగాలి.
0: ఓకేనండి, సూపర్, చాలా చక్కగా చెప్పారు. చెప్పండి మరి, సాంగ్ ఏం సాంగ్ విందామంటారు?
1: అదేండి, ఆ విధంగా వ్యవహరిస్తే మాత్రం బాగుంటుందని నా అభిప్రాయం. ఇవాళ రామ్ బర్త్డే ఉందండి.
0: అవునండి, సినీ హీరో.
1: అదే ఇందాక కూడా అనుకున్నాం కదండి, మన రామ్ పోతే గారు బర్త్డే ఉంది కాబట్టి నేను ఒక సాంగ్ అడుగుతాను, ప్రసారం చేయండి.
0: చెప్పండి.
1: రామ రామ కృష్ణ కృష్ణ, ఈ చిత్రంలో కార్తీక్ పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఎంఎం కీరవాణి.
0: ఓకేనండి.
1: తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా, నడి మధ్యాహ్నం నానే గోదావరిలా గోదావరిలా, తూర్పుగోదావరి మధ్య గోదావరి వస్తాం ఇద్దరండి.
0: ఓకే ఓకేనండి.
1: ఈ పాట ఎందుకు అడిగారంటే, ఈ సినిమాలో రామ్ గారి కుటుంబం కోసం చాలా సత్యాగం చేస్తారండి. రామకృష్ణ, రాముడు విగ్రహం కనపడితే

0: ఒకలా ప్రవర్తిస్తారు, శిక్షుడు విగ్రహం కనబడితే ఒకలా ప్రవర్తిస్తారు, రెండు కాకుండా నిలువుగా విగ్రహం నిలబడిందంటే రాముడు కాదు కృష్ణుడు కాదురా రామకృష్ణ అంటారండి.
1: అవునవును,
0: ఈ కుటుంబం కోసం చాలా శ్రమ పడతారు. నిజంగా ఏదో ఫన్నీగా ఉంటది అనుకోవడం కాదండి సినిమా, ఏదో ఆయన బర్త్డే కాబట్టి హుషారుగా ఉంటది. ఈ పాట అడిగాను అతను భీమవరం పశ్చిమ గోదావరి పెద్దాపురం తూర్పు గోదావరి అదో సరదా కొన్ని అడుగుతున్నాను.
1: ఓకే తప్పకుండానండి.
0: ఈ పాట వేయండి. మాకు గొల్లపు నాగలక్ష్మి గారు, మా విజయ బంగారు తల్లి, పొట్టేటి జగన్నాథరావు మాస్టారు, తర్వాత నల్వెల్లి వెంకటరెడ్డి గారు, శ్రీగొండం భాస్కర్ రావు గారు, బైపల్లి నాగేశ్వరరావు గారు, చిన్నమ్మ గారు, బాబాయ్ గారు, లింగరాజు గారు, అందరి కోసం వేయండి తల్లి.
1: ఓకే తప్పకుండానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: మేడం. నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: ఫాదర్ భాష మేడం, నెల్లూరు జిల్లా.

0: ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారు? మేడం
0: బాగున్నాండి, చెప్పండి.
1: టైలరింగ్ చేస్తున్నా మేడం.
0: ఓకే, టైలరింగ్ చేస్తూ వింటున్నారు ప్రోగ్రామ్?
1: ప్రోగ్రామ్
0: వింటుంటాం. చెప్పండి, మరి ఈరోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం కదా, ఏం చెప్దాం అనుకుంటున్నారు?
1: అంతర్జాతీయ కుటుంబ దినం అంటే ఏముంది మేడం చెప్పేది?
0: ఫ్యామిలీ గురించి.
1: అంతర్జాతీయ కుటుంబం అంటే మనం అందరం సన్నిహితంగా ఉంటూ బాగా ఉండాలి మేడం, అందరూ ఒకటిగా జీవించాలి.
0: ఓకే, చెప్పండి. మరి సాంగ్ ఏం సాంగ్ విందామంటారు?
1: సాంగు భార్యా బిడ్డలు మేడం.
0: భార్యా బిడ్డలు,
1: అందమైన తీగకు పందిరుంటే చాలు.
0: ఓకే ఓకే, ఆ పాట ప్లే చేయమంటారా?
1: అయితే మేడం, ధన్యవాదాలు.
0: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాగున్నారా?
0: బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: కొత్తగూడెం నెహ్రూ బస్ నుంచి వెంకటేష్. 2 నెలలు అయిందమ్మా చేసి.
0: వెంకటేష్ గారు
1: ఎలా ఉన్నారమ్మా?
0: బాగున్నామండి. వింటున్నారా ప్రోగ్రామ్స్? అవేను
1: అంటే సాయంత్రం వింటున్నాం, మధ్యాహ్నం అంటే సాయంత్రం ఈ టైంకి వింటున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం వరకు నాకు మెడికల్ షాప్ ఉంటుంది కదా.
0: ఓకే ఓకే, చెప్పండి.
1: ఎండాకాలం కొంచెం జాగ్రత్త ఉండాలమ్మా.
0: ఏదండి?
1: ఎండాకాలం కొంచెం జాగ్రత్త ఉండాలి, ఎండలు బాగున్నాయి.
0: అవునవును,
1: బయట పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం

0: ముసిరిలోసం రాసుకోవాలి మొహానికి, నిమ్మరసం అలాగే మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళు నీళ్ళ బాటిల్ కంపల్సరీ ఉండాలి, గొడుగు ఉండాలి.
1: అవునవును,
0: అత్యవసరమైతే బయటకు వెళ్ళాలమ్మా. ఇక వెళ్ళినప్పుడు పని తొందరగా ముగించుకొని ఎమ్మటే ఎండ కాకముందు వచ్చి ఏర్పాటు చేసుకోవాలి.
1: అవునండి, అవునవును.
0: ఏది ఏమైనప్పటికీ మనం ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవాలి.
1: అవునండి,
0: ఎండ దెబ్బ తగిలితే తలనొప్పి వాంతులు అవుతుంటాయి, కొంచెం చల్లరి గాల్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందమ్మా.
1: అవునండి, అవునవును.
0: ఎందుకంటే ఎండలు బాగున్నాయి, అలాగే అకాల వర్షాలు కూడా వస్తున్నాయి కాబట్టి మనకి ఆరోగ్యం కూడా కొంచెం వేరే వేరే వ్యాధులు వచ్చే అవకాశం ఉందమ్మా, జలుబు దగ్గు జీరాలు కూడాను.
1: అవునండి,
0: అలాగే ఎండకు వేడికి కూడా చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది బొబ్బలు అవన్నీ. మరి వీటిని దృష్టిలో ఉంచుకొని మనం జాగ్రత్త ఉండాలి. అలాగే ఆహార పదార్థాలు కూడా చాలా త్వరగా జీర్ణమయ్యేటట్టు తీసుకోవాలి, మసాలాయి కాకుండా మామూలుగా చారు రసం తీసుకోవాలి.
1: అవునండి,
0: మటన్ చికెన్ కానీ మసాలా దినుసులు కానీ తీసుకోవద్దు.
1: ఓకే ఓకే.
0: ఇక ఫంక్షన్ లేకపోయినప్పుడు మనం జాగ్రత్తగా ఏదైనా తీసుకొని దాన్ని తిని ఏర్పాటు చేసుకోవాలి.
1: సూపర్ అండి, చాలా చక్కటి టిప్స్, మరి సమ్మర్ టిప్స్ అయితే చెప్పారు. చెప్పండి, మరి పాట ఏం పాట విందామంటారు?
0: ఈరోజు అనురాగ బంధం, ఆ సినిమాలో ఏ జన్మ బంధము.
1: ఓకే ఓకే, ఆ పాట ప్లే చేయమంటారు?
0: అవునమ్మా.
1: ఓకే, తప్పకుండానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాం. లిసనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన మస్త్ టైంపాస్ కార్యక్రమం. మరి చాలా చక్కటి పాటలు అయితే విని ఆనందించారు కదా, తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరియర్ చాయిస్. లిస్నర్స్, మరీనాటి కెరియర్ చాయిస్ కార్యక్రమంలో సిఏకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సిఏ చార్టర్డ్ అకౌంటెన్సీ కామర్స్ ప్రొఫెషనల్ కోర్సుల్లో కింగ్ అనే అభిప్రాయం. ఈ కోర్సుతో లభించే నైపుణ్యాలు కెరీర్ అవకాశాలే అందుకు కారణం. దీంతో సిఏ కోర్సును లక్ష్యంగా చేసుకునే యువత సంఖ్య ఏటేటా పెరుగుతోంది. సిఏ కోర్సు నిర్వాహక సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా తాజాగా సిఏ ఫైనల్ పరీక్ష విషయంలో కీలక మార్పు చేసింది. ఇప్పటి వరకు ప్రతి ఏటా 3 సెషన్లు జరుగుతున్న పరీక్షలను ఇకపై ఏటా 2 సార్లు మాత్రమే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పు 2026 మే సెషన్ నుంచే అమల్లోకి వస్తోందని స్పష్టం చేసింది. మరి ఈ నేపథ్యంలో సిఏ ఫైనల్ మార్పులు, సిఏ కోర్సులో చేరడం ఎలా, ఈ కోర్సుతో కెరీర్ అవకాశాలు తదితర విశేషాలు తెలుసుకుందాం. సిఏ ఫైనల్ పరీక్షలు ఏటా 2 సార్లు మే నవంబర్లో మాత్రమే నిర్వహించనున్నట్లు ఐసీఏ తాజాగా ప్రకటించింది. మరి ఇప్పటి వరకు ప్రతి ఏటా జనవరి, మే, సెప్టెంబర్ నెలల్లో 3 సార్లు ఈ పరీక్ష నిర్వహించారు. దీనికి ఇప్పుడు స్వస్తి పలికారు. మరి దీంతో విద్యార్థులు 2 సెషన్లలో ఫైనల్లో తాము సంసిద్ధులమైన గ్రూపుల్లోని పేపర్లకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. సిఏ ఫైనల్ పరీక్షను 2 సార్లకు పరిమితం చేయడం విద్యార్థులకే మేలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మే నవంబర్ 2 సెషన్ల మధ్య 6 నెలల వ్యవధి ఉంటుంది. దీంతో ఒక సెషన్లో ప్రతికూల ఫలితం వచ్చినా తదుపరి సెషన్కు దాదాపు 5.5 నెలల సమయం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో తమ పొరపాట్లు సరిదిద్దుకుంటూ సబ్జెక్టుపై పట్టు పెంచుకునే అవకాశం లభిస్తుంది. మరి ప్రస్తుతం 3 సెషన్ల విధానం, అంటే జనవరి, మే, సెప్టెంబర్లలో. మరి ఒక సెషన్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మరో సెషన్కు సంసిద్ధమయ్యేందుకు 3 నెలల సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఒక సెషన్కు మరో సెషన్కు మధ్య ఎక్కువ వ్యవధి ఉంటే ఒత్తిడికి గురి చేసే ఆస్కారం ఉందని మరికొందరు పేర్కొంటున్నారు. ఇక ఐసీఏ నిరంతర ఫైనల్ సిలబస్ ను సమీక్షిస్తోంది. పరిస్థితులను బట్టి కొత్త నిర్ణయాలు, మార్పులు చేస్తోంది. సిఏ ఫైనల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కంట్రోల్ అండ్ ఆడిట్ పేపర్ను తొలగించింది. అంతేకాకుండా ఫైనల్లోని సబ్జెక్టుల సంఖ్యను 8 నుంచి 6కు తగ్గించింది. దీంతోపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్గా పిలిచే ఆర్టికల్ షిప్ను కూడా 3 నుంచి 2 తగ్గిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకుంది. మరిలా ఎప్పటికప్పుడు మార్కెట్ పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న ఐసీఏ తాజాగా ఫైనల్ పరీక్షలను 2 సెక్షన్లకు కుదించింది. సిఏ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఉపాధి అవకాశాలకు ఎలాంటి డోకా లేదు. మరి కోర్సు ఉత్తీర్ణతో టాక్సేషన్, లీగల్ తదితర నైపుణ్యాలు లభించడం వల్ల ఆకర్షణీయ వేతనాలతో ఆఫర్స్ అందుతున్నాయి. మరి అదేవిధంగా తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంది. లిస్నర్స్, మరి సిఏకి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడం ఒక చక్కని పాటను విందాం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
0: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. సీఏలు ఇంటర్మీడియట్ అర్హతతోనే చేరచ్చు. ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ అనే 3 దశల్లో ఉండే సీఏ కోర్సులో ఫౌండేషన్ దశకు ఇంటర్ అర్హతతోనే నమోదు చేసుకోవచ్చు. సీఏ కోర్సులో మొదటి దశ ఫౌండేషన్ కోర్సు 4 పేపర్లలో 400 మార్కులకు ఉంటుంది. అవి పేపర్ 1 అకౌంటింగ్, పేపర్ 2 బిజినెస్ లా, పేపర్ 3 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, పేపర్ 4 బిజినెస్ ఎకనామిక్స్.

ఒక్కో పేపర్లో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 50% ప్రశ్నలు డిస్క్రిప్షన్ విధానంలో, మరో 50% ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్లో కనీసం 40% మార్కులు చొప్పున మొత్తం అన్ని పేపర్లు కలిపి 50% మార్కులు సాధిస్తే ఫౌండేషన్లో ఉత్తీర్ణత పొందినట్లే. దీంతో 2వ దశ ఇంటర్మీడియట్ లో పేరు నమోదుకు అర్హత లభిస్తుంది. ఇక సీఏ ఫౌండేషన్ పరీక్షను ప్రతి ఏటా 3 సార్లు నిర్వహిస్తారు. మరి 10వ తరగతి

రెండు గ్రూపులుగా 6 సబ్జెక్టులలో పరీక్షలు నిర్వహిస్తారు. సిఏ ఫౌండేషన్ డిగ్రీ విత్తిన్లు, సిఎంఏ ఇంటర్, సిఎస్ ఇంటర్ విత్తిన్లు. సిఏ ఇంటర్మీడియట్ అర్హత పొందుతారు. కామర్స్ గ్రాడ్యుయేట్ 55% మార్కులతో, ఇతర సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్స్ 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన అమలవుతుంది. డిగ్రీ తర్వాత సిఏ ఇంటర్మీడియట్ కు నమోదు చేసుకున్న వారు ఐసీఐ నిర్వహించే 4 వారాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ తరగతులకు హాజరు కావాలి. మరా శిక్షణ పూర్తి చేసుకుని ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రారంభించాలి. 8 నెలల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారే సిఏ ఇంటర్ పరీక్షలకు హాజరవడానికి అర్హులవుతారు. సిఏ ఇంటర్ పరీక్షలను ప్రతి ఏటా 3 సార్లు, అనగా జనవరి, మే, సెప్టెంబర్లలో నిర్వహిస్తారు. లిసనర్స్, మరి సిఏకి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు ఒక చక్కని పాటను విందాం.

0: ऑफ स्किन एंड स्पेशलिटी क्लिनिक
1: डॉक्टर सिंधु नारायण MBBS MD DVL చర్మ వ్యాధి నిపుణులు
0: చర్మ సమస్యలు వెంట్రుకల సమస్యలు చిన్న పిల్లల చర్మ సమస్యలు గోల్డ్ సమస్యలు చూడబడును
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర DNB ఆర్థో MNAMS FIAS ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఆర్థోస్కోపీ కీళ్ల వాతం సయాటిక డిస్క్ ప్రాబ్లమ్స్ స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును
1: ఆరోగ్యశ్రీ EHS ఆరోగ్య భద్రత ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్లలో సర్జరీలు చేయబడును
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం
0: సెల్ 8500136630
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అపూజా ఆధునిక షోరూమ్ భీమవరం ప్రముఖ కంపెనీల కూలర్ ఫ్యాన్స్ మిక్సీలు గ్రైండర్లు రైస్ కుక్కర్లు వాటర్ హీటర్లు హోమ్ థియేటర్ స్పీకర్స్ స్టెబిలైజర్స్ ఐరన్ బాక్స్ గ్యాస్ స్టవ్స్ అపూజా

0: కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
0: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్. ఇక సీఏ ఇంటర్మీడియట్ లో రెండు గ్రూపుల్లో 6 పేపర్లుంటాయి. గ్రూప్ 1 లో పేపర్ 1 అడ్వాన్స్డ్ అకౌంటింగ్, పేపర్ 2 కార్పొరేట్ అండ్ అదర్ లాస్, పేపర్ 3 టాక్సేషన్, ఇన్కమ్ ట్యాక్స్ లా 50 మార్కులు, జీఎస్టీ 50 మార్కులు. ప్రతి పేపర్ కు 100 మార్కులు కేటాయిస్తారు. ఇక గ్రూప్ 2లో పేపర్ 4 కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, పేపర్ 5 ఆడిటింగ్ అండ్ ఎథిక్స్, పేపర్ 6 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పేపర్ 6B స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఉంటాయి. ప్రతి పేపర్ కు 100 మార్కులు. మొత్తం రెండు గ్రూపులకు కలిపి 6 పేపర్లలో 600 మార్కులకు నిర్వహించే సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలు విద్యార్థులు ప్రతి పేపర్లో 40% చొప్పున మొత్తంగా ప్రతి గ్రూప్ లో 50% మార్కులు సాధించాలి. అప్పుడు సీఏ చివరి దశ ఫైనల్ కు అవసరమైన ప్రాక్టికల్ ట్రైనింగ్ కు అర్హత అనేది లభిస్తుంది. ఇక సీఏ ఇంటర్మీడియట్ రెండు గ్రూపులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు సీఏ చివరి దశ అయిన ఫైనల్ పరీక్షలకు హాజరవ్వాలంటే 2 సంవత్సరాల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి. దీన్నే గతంలో ఆర్టికల్ షిప్ అని పిలిచేవారు. 2 ఏళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తయ్యాక 6 నెలల గడువు తర్వాత సీఏ ఫైనల్ పరీక్షలకు హాజరవ్వచ్చు. ప్రాక్టికల్ ట్రైనింగ్ లో భాగంగా ఆడిట్ సంస్థలో లేదా ప్రాక్టీసింగ్ సీఏ వద్ద శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఇక సీఏ ఇంటర్మీడియట్ ఆర్టికల్ షిప్ ను పూర్తి చేసుకున్న తర్వాత చివరి దశ ఫైనల్ కు అర్హత లభిస్తుంది. అయితే దీనికి ముందుగానే అభ్యర్థులు అడ్వాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ను, 4 నెలల సెల్ఫ్ ఫేస్డ్ ఆన్లైన్ మాడ్యూల్స్ ను పూర్తి చేయాలి. ఆర్టిఫిషియల్ గా పిలిచే 2 ఏళ్ల ప్రాక్టికల్ ట్రైనింగ్ ను పూర్తి చేసుకున్నాక 6 నెలల వ్యవధి ఉంటేనే ఫైనల్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సీఏ ఫైనల్ ను ప్రతి ఏటా 2 సార్లు మే నవంబర్ లో నిర్వహిస్తారు. ఇక సీఏ ఫైనల్ లో కూడా 2 గ్రూపులుగా 6 పేపర్లుంటాయి. ఒక్కో గ్రూప్ లో 3 పేపర్లు చెప్పిన పరీక్ష ఉంటుంది. గ్రూప్ 1 లో ఫైనాన్షియల్ రిపోర్టింగ్, పేపర్ 1 అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పేపర్ 2 అడ్వాన్స్డ్ అకౌంటింగ్, అష్యూరెన్స్ ప్రొఫెషనల్ ఎథిక్స్ పేపర్ 3 ఉంటాయి. ఒక్కో పేపర్ కు 100 మార్కులు. ఇక గ్రూప్ 2 లో పేపర్ 4 డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ టాక్సేషన్, 100 మార్కులు. పేపర్ 5 ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్, 100 మార్కులు. పేపర్ 6 ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సొల్యూషన్స్ మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీ విత్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, 100 మార్కులు ఉంటాయి. మొత్తంగా 2 గ్రూపుల్లో 600 మార్కులకు నిర్వహించే 6 పేపర్లలో ప్రతి పేపర్లు 40% చెప్పిన, ప్రతి గ్రూప్ లో అన్ని పేపర్లు కలిపి 50% మార్కులు చెప్పిన సీఏ ఫైనల్లో మార్కులు పొందితే సీఏ సర్టిఫికెట్ అనేది చేతికందుతుంది. లిజినెస్ మరింతవరకు కెరియర్ చాయిస్ కార్యక్రమంలో సీఏకి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కెరియర్ చాయిస్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: ట్రీట్స్ జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 1911 93. హై లిజనెస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. రాజాది రాజా మూవీ టీజర్ బాగుంది. రుత్విక్, నిహారిక మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. రుత్విక్ చాలా నిజాయితీగా పనిచేశాడు, నిహారిక గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించాలని కోరుకుంటున్నా అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలిపారు. రుత్విక్, విశాఖ, ధీమాన్ జోడీగా అనిల్ బోయడపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం హ్యాపీ జర్నీ. కె శ్రీలతారెడ్డి సమర్పణలో కె నిహారిక దాసరి నిర్మించారు. బుధవారం నిర్వహించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కి నాగ్ అశ్విన్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్ ను లాంచ్ చేశారు. రాజాదిరాజా మూవీ మంచి విజయాన్ని అందుకోవాలని అతిథులుగా పాల్గొన్న డైరెక్టర్స్ హను రాఘవపూడి, వివేక్ ఆత్రేయ, నిర్మాత రవిశంకర్ యలమంచలి ఆకాంక్షించారు. హీరో రుత్విక్ మాట్లాడుతూ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నా, త్వరలోని ఈ సినిమా మీ ముందుకొస్తుంది అని తెలిపారు. రుత్విక్ లో చాలా ప్రతిభ ఉంది, హీరోగా అలరిస్తాడు అని నిహారిక దాసరి పేర్కొన్నారు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన నిహారిక గారికి, రుత్విక్ గారికి థ్యాంక్స్ అన్నారు అనిల్ బోయడపు. మంచు భార్గవి, విశాఖ తీమన్, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్ పాల్గొన్నారు. లిజనర్స్, మరింత వరకు మనం రాజాదిరాజా మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్ న్యూస్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ, పాయల్, రాధాకృష్ణ, జినీషా, అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా, పృథ్వీ, దండమూడి, వంశీధర్ గౌడ్, రవి, సువితేజ, పైల ముఖ్య తారలుగా నటించిన చిత్రం హ్యాపీ జర్నీ. అభిరామ్ నాయుడు దర్శకత్వంలో బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. హ్యాపీ జర్నీ కేవలం ట్రావెల్ కథ కాదు, మహిళల భావాలు, అనుబంధాలు, జీవిత మార్పులు, ఆత్మీయతలపై సాగే హృదయమైన ప్రయాణం. 7 మహిళలు తమ భావోద్వేగ ప్రపంచాలతో ఈ ప్రయాణంలో అడుగుపెట్టి ఊహించని మార్పులను ఎక్స్పీరియన్స్ చేస్తారు. ప్రతి పాత్రను ఎంతో సహజంగా భావోద్వేగాలకు దగ్గరగా తీర్చిదిద్దారు అభిరామ్. యూరప్ లోని ప్యారిస్, మౌంట్ పెలియర్ వంటి అందమైన ప్రదేశాల్లో ఈ కథ సాగుతుంది. ఇందులోని భావోద్వేగాలు మన జీవితాలకు దగ్గరగా సహజంగా ఉంటాయి అని చిత్ర బృందం పేర్కొంది. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు 12 టాకీస్. కరా సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించారు తమిళ హీరో ధనుష్. దర్శకుడిగా, నటుడిగా భిన్నమైన కథలతో ప్రయాణిస్తున్న ఈయన ఖాతాలో ప్రస్తుతం రాజ్ కుమార్ పెరిగిస్వామి తెరకెక్కిస్తున్న ఓ చిత్రం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ధనుష్ జాబితాలో మరో చిత్రం చేరినట్లు తెలుస్తోంది. మిషన్ మంగళ్ చిత్రం

హిట్ ను అందుకున్న బాలీవుడ్ దర్శకుడు జగన్ శక్తితో ఆయన ఓ సినిమా కోసం చేతులు కలిపినట్లు సమాచారం. ప్రస్తుతం జగన్ శక్తి అజయ్ దేవగన్ నటిస్తున్న రేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారని, ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్ని మొదలు పెట్టనున్నారని ధనుష్ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. లిజనర్స్, మరి ధనుష్ నటిస్తున్న మూవీ గురించి తెలుసుకున్నా కదండి, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. నాజర్, అంజలి, అనిత, కోవే, సరళ, శరణ్య, సత్య నటించిన చిత్రం బుసలోడికి దసరా పండుగ. డి మనోహర్ దర్శకత్వంలో రాజీ నాయుడు, సీతమ్మ వల్లే ఆశీస్సులతో రమణ వల్లే నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం విడుదలవుతోంది. మరి రమణ వల్లే మాట్లాడుతూ, థియేటర్లలో నాన్ స్టాప్ నవ్వులు పండించడానికి బుసలోడికి దసరా పండుగ వస్తోంది. 2 గంటల పాటు కష్టాలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఈ సినిమాను మా పితృ సమానులైన దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు అంకితమిస్తున్నా అని తెలిపారు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారాం రాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బాలిస్నెస్ వింటున్నారు రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై టాలీవుడ్ టాకీస్ కార్యక్రమాన్ని. మరి చాలా రోజులుగా స్తబ్దుగా ఉన్న తెలుగు చిత్రసీమలో సందడి మొదలవుతోంది. పెద్ద సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటమే అందుకల కారణం. మరి వచ్చే నెల 4న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రచార కార్యక్రమాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18న ముంబైలో ట్రైలర్ ఆవిష్కరణ వేడుకని నిర్వహించనున్నట్లు తెలిపింది చిత్ర బృందం. 23న భోపాల్లో ప్రత్యేక గీతం ఆవిష్కరణతో పాటు సంగీత దర్శకుడు ఆర్ రెహమాన్ ఆధ్వర్యంలో సౌండ్ ఆఫ్ పెద్ది అనే పేరుతో సంగీత ప్రదర్శనని నిర్వహిస్తున్నట్లు సినీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక రామ్ చరణ్ కథనాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. జాన్వీ కపూర్ కథనాయిక, వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు చేసుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దేవేంద్ర శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సమర్పణ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్. లిజినెస్ మరి పెద్ద మూవీకి సంబంధించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. మరి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు May 20 సందర్భంగా ఆయన అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనుంది చిత్ర యూనిట్. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఎన్టీఆర్ నీల్ వర్కింగ్ టైటిల్. ప్రశాంత్ రీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కళ్యాణ్ రామ్, నందమూరి, నవీన్, ఎన్నేని, రవిశంకర్, యలమంచలి, హరికృష్ణ, కొసరాజు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉంటే ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. మరి సందర్భంగా ఆ రోజు ఎన్టీఆర్ నేల్ నుంచి ఫాస్ట్ గ్లిమ్స్ ని రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. మరి కేవలం 7 రోజులు మాత్రమే అని పోస్ట్ చేశారు. ఇక ఆ రోజున ఆ మూవీ టైటిల్ ని ప్రకటించి ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని ప్రచారం కూడా సాగుతోంది. మరి ఈ చిత్రం 2027 జూన్11న రిలీజ్ కానుంది. లిజినెస్ మరింత వరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి, తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.

0: FM 90.4.
1: Hi, hello, good evening, listeners. You are listening to Radio Vishnu 90.4. మరి ఈ రోజు థీమ్ మార్ ప్రోగ్రామ్ లో సూపర్ హిట్ మూవీస్ నుంచి సూపర్ హిట్ తెలుగు, తమిళ్, ఇంకా హిందీ సాంగ్స్ తో నేను మీ ముందున్నాను. నేను మీ ఆర్జే ఖ్యాతి. మరి ఈ రోజు ఆ సూపర్ హిట్ సాంగ్స్ ఏంటి, సూపర్ హిట్ మూవీస్ ఏంటి అంటారా? దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: Okay listeners, after a short break, welcome back to Teen Mar. Mari ee roju first Telugu song entantara mana andar manasulo easy ga dochukune songs andi ave AR Rahman songs. Mari ee roju Sakhi movie nunchi pachchani daname pachadaname toli toli valape pachadaname antu super hit song ide play chesestam, vini enjoy cheyandi.

ఓకే లిజనర్స్, సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ రోజు ఏ విలన్ నుంచి తేరే గలియా గలియా తేరే గలియా అంటూ సూపర్ హిట్ సాంగ్ మన అంకిత్ తివారీ గారు పాడేశారు. మరి ఈ రోజు

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచిత

0: ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: ఓకే లిజనర్స్, సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఈ రోజు తీన్ మార్ మూవీ నుంచి

కోసమే అనే సూపర్ హిట్ సాంగ్ మన శ్రీరామచంద్ర గారు పాడేశారు. దీనికి మణి శర్మ గారు మ్యూజిక్ డైరెక్షన్ అందించారు. మరి ఈ రోజు ఆ సూపర్ హిట్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసి ఎంజాయ్ చేయండి.

ఓకే లిజనర్స్, సూపర్ హిట్ తెలుగు సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ రోజు ఎంఎస్ ధోని మూవీ నుంచి అంటూ సూపర్ హిట్ సాంగ్ మన అందరి ఫేవరెట్ అర్మాన్ మాలిక్ పాడేశారు. మరి ఈ రోజు ఆ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వినేసి ఎంజాయ్ చేయండి.

0: and Speciality Clinic.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DBS, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Parindra, DNB, Ordo, MNAMS, FIAS, Yemkulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemkulaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు హో జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: సుభ తమిళ సాంగ్ అయితే వినేశారు కదా, మరి ఈ రోజు అంటూ సూపర్ హిట్ సాంగ్ మన మెరుపు కళ్ళలు అన్న మూవీ నుంచి వచ్చేస్తుంది. హరిహరన్ గారు పాడటం జరిగింది. మరి ఈ రోజు ఆ సూపర్ హిట్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసి ఎంజాయ్ చేయండి.

ఆసా హువా అన్న సూపర్ హిట్ సాంగ్ ఏ జవానీ ఏ దివానీ మూవీ నుంచి మన శ్రీరామచంద్ర గారు పాడారు. మరి ఈ రోజు ఆ సూపర్ హిట్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసి ఎంజాయ్ చేయండి.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డీవీఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
2: సెల్ 8500136630.